శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 11వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 52 సెకన్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. కాసేపట్లో హిందీలో, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో జి పద్మనాభ శాస్త్రి గారు చెప్పే హితోక్తులు విందాం.
1: శంకర భగవత్పాదులు భజగోవిందం గ్రంథములో సత్సంగం ద్వారా మానవుడు ఏ విధంగా జీవన్ముక్తి ఏర్పరచుకోగలరో తెలుపుతున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగం సజ్జనుల సాంగత్యం వలన మనకు అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం వలన మోహభ్రాంతి తొలగుతుంది. మోహభ్రాంతి తొలగినప్పుడే లేదా అది నశించినప్పుడే మనసు నిర్మలమవుతుంది, ఆత్మ కూడా నిర్మలం కావడానికి అవకాశం ఉన్నది. ఈ నిర్మలమైన మనస్సే జీవన్ముక్తికి కూడా కారణమవుతున్నది. ప్రతి మానవుడు సదా ఆనందంగా ఉండాలని, సుఖమయ జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. శాశ్వతానందంలో ఓలనాడాలని పరితపిస్తాడు. భగవంతుని పొందడమే అందులో ఒక శరణ్యమని తెలుసుకుంటున్నాడు. సత్సంగం వలన నిస్సంగత్వం ప్రాప్తిస్తుంది. సత్ అనగా నిత్య శుద్ధమైన చైతన్యం. అట్టి ఆత్మతో నిరంతరము సత్సంగత్వం కలిగి ఉండడమే సత్సంగత్వం. మహానుభావులైనటువంటి సత్పురుషులలో సంగత్వం ఏర్పరచుకున్నట సత్సంగత్వము, మరియు సద్గ్రంథములను పఠించుడు కూడా సత్సంగత్వమే. రామకృష్ణులను, శ్రీ వివేకానందులు ఈ విధముగానే మనము ఉదాహరణను కూడా తెలపవచ్చును. ఓ విధంగా చెప్పాలంటే, ధూళి గాలిలో కలిస్తే ఆకాశానికి ఎగురుతుంది, అదే నీటిలో తడిస్తే పాతాళానికి జారుతుంది. ఇనుము నిప్పుతో కలిస్తే మృదువుగా మారుతుంది, అదే ఇనుము మట్టితో కలిస్తే త్రుప్పు పట్టిపోతుంది. సత్సంగ మహిమ కూడా ఇలాగే మనకు దాని యొక్క గుణం తెలియచున్నది. మహాత్ములు ప్రతిష్ఠించగానే రాయి విగ్రహమై పూజలందుకుంటున్నది. అంధునకు కళ్ళున వాణి సహాయం ఎలా అవసరమో, అజ్ఞానాంధకారంలో అలమటించే మన మానవాళికి సత్పురుషుల యొక్క దయ కూడా అవసరమని కూడా తెలుస్తున్నది. సామాన్యమైన నదీ జలాన్ని తీర్థక్షేత్రాలుగా మార్చేవారు మహాత్ములు. బుద్ధుడు తపస్సు చేయడం వల్ల బుద్ధగయ పావన క్షేత్రమైనది. స్వామి వివేకానందులు ఆసీనులగుటచే కన్యాకుమారి స్మృతి మందిరమైనది. కపిల మహర్షి తపస్సు చేయుటచే కపిల తీర్థము పవిత్రమైనది. మహాత్ముల దర్శనము కూడా పుణ్యానికి కారణమవుతున్నది. సత్పురుషుల సాంగత్యము మన అజ్ఞానపు మాటలు కూడా దహింపవేస్తున్నది. భగీరథుడు గంగామాతను భూలోకానికి తెచ్చే ఉద్దేశ్యంతో తీవ్రమైన తపస్సు చేయగా భూలోకానికి రావడానికి ఇష్టపడిన గంగాదేవి, భగీరథ నేను భూలోకమునకు రాలేను, పాపాత్ములు పతితులు అచ్చట ఎందరో ఉన్నారు, వారు నా యందు మునకలేసి వారి పాపములతో నన్ను నింపుతారు, కనుక నేను రాను అని చెప్తుంది. అప్పుడు భగీరథుడు, మాతా నీవు ఆ విషయమే భయపడనక్కరలేదు, నీలో పాపాత్ములే కాదు పుణ్యాత్ములు కూడా స్నానమాచరిస్తూ ఉన్నారు, వారి దివ్య స్పర్శచే నిన్ను యథావిధిగా పునీతం చేస్తారు అని చెప్పగా, ఆ మాటలు విన్న గంగాదేవి సజ్జన సంగత్య మహిమను అచ్చరు పొంది, భగీరథ నేను భూలోకమునకు అవతరించుచున్నానని చెప్పి ఆమె అతనికి తెలిపినది. భాగవతములో గంగా అవతార ఘట్టం ద్వారా మనకి ఈ యొక్క విషయం తెలియచున్నది. నారద మహర్షి సంగత్యముతో ధ్రువుడు అద్భుత స్థితి అలంకరించి ఉన్నాడు. రామకృష్ణ పరమహంస సాహచర్యములు వేదాంత కేసరి శ్రీ వివేకానందుడు ప్రపంచాన్నే సమ్మోహింపజేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరో మహానుభావులు సజ్జన సాంగత్యం ద్వారా లభ్యలేపి తత్కృపయ్యవ మహాత్ముల సాంగత్యం లభించుటయు కూడా భగవత్ ప్రసాదమని నాదు.

0: భక్తి సూక్త ప్రబోధములు తెలిపి ఉన్నారు. గురు సాన్నిధ్యములో జీవించడం అంటే గురు బోధనలను గ్రహించి అర్థం చేసుకోవడం ఆచరించడం చేయాలి. అంతేగాని సత్పురుషుల మధ్య ఉంటే సరిపోదు. సద్గ్రంథ పఠనం చేస్తూ సాంగత్యం కూడా చేయాలి. అది కూడా సత్సంగమే. మహాత్ముల సాంగత్యం వలన ఆత్మానాత్మ వివేకము జ్ఞానం కూడా కలుగుతున్నది. నిస్సంగత్వం వలన మోహం కూడా నశిస్తుంది. మోహమంటే సత్యమును అసత్యముగా, అసత్యాన్ని సత్యంగా భావించే ధోరణి. తద్వారా నిర్మోహత్వం జనిస్తుంది. నిర్మోహత్వం వలన నిర్మలమైన మనస్సు ఏర్పడుతుంది. నిశ్చలతత్వం జీవన్ముక్తికి సోపానం. ఏ విధంగా నిర్మలమైన సరస్సులో ప్రతిబింబం గోచరిస్తుందో అలాగా జీవించి ఉండగానే ముక్తిని సాధించి జీవన్ముక్తుడు కావాలి. నిశ్చలతత్వం ఏర్పడాలంటే నిర్మోహత్వం ఏర్పడాలి. నిర్మోహత్వం రావాలంటే నిస్సంగత్వం కలగాలి. నిస్సంగత్వం సత్సంగం వల్ల కలుగును. సజ్జన సాంగత్యం ద్వారా భూసాగరాన్ని దాటగలుగుతాం.
1: ఇంతవరకు మీరు జి పద్మనాభ శాస్త్రి గారిచే సూక్తి సుధ కార్యక్రమం విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ది చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ది చెందుతుందంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు.

0: ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
1: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకు వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్టేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటీ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
2: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్, ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని, జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్

0: మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచ ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షంఘాయి సహయోగ సంఘటనస్య సదస్య దేశానాం ఆహ్వానం కృతవాన్ యత్ ఆతంకవాదస్య విత్తపోషణం ఆతంకవాదీనాం సంఘటనే ప్రవేశః ఉగ్రవాదస్య ప్రసారః ఆతంకవాదీనాం సురక్షితాశ్రయస్థలాని చ సమావిష్టం సంపూర్ణం తంత్రం ఉన్మూలయేత్. హ్యః బిష్కేక్ నగరె ఆయోజితం షంఘాయి సహయోగ సంఘటనస్య షడ్వింశతితమం శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రీ ఉక్తవాన్ యత్ ఆతంకవాదస్య విషయే ద్విధవాన్ మానదండానాం కిమపి స్థానం న భవితుమర్హతి. విదేశమంత్రాలయస్య పశ్చిమవిభాగస్య సచివః సివి జార్జ్ వార్తాహర సమ్మేళనె అవదత్ యత్ ప్రధానమంత్రి విశ్వస్య విభిన్నేషు భాగేషు ప్రవర్తమానానాం సంఘర్షాణాం విషయ చింతాం ప్రకటితవాన్. సదస్య దేశానాం నేతారః సంఘటనస్య పంచవింశతితమ వర్ష పూర్త్యవసరే బిష్కేక్ ఘోషణాపత్రే హస్తాక్షరం అపి కృతవంతః. శిఖర సమ్మేళనస్య సమాపనం ఆతంకవాద ప్రతిరోధః ఊర్జా ఆపద్వ్యవస్థాపనం అంకీయ సహకారితా చేతి విషయాన్ సమావిశ్య త్రయోదశ ప్రముఖ పరిణామై సహ అభవత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం జలశక్తి మంత్రాలయస్య విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయిష్యతి. హ్యః ప్రారబ్ధమిదం ద్విదివసీయం విభాగీయ శిఖర సమ్మేళనం ప్రధానమంత్రిణా టీమ్ ఇండియా ఇత్యస్య భావనాం సుదృఢీకర్తుం సహకారాత్మక సంఘవాదం చ అధికం సుదృఢీకర్తుం పరికల్పితానాం విభాగీయ శిఖర సమ్మేళనానాం శృంఖలాయాః ప్రథమం సమ్మేళనమస్తి. అస్మిన్ శిఖర సమ్మేళనే కేంద్ర రాజ్య ప్రశాసనాని మహత్వపూర్ణానాం క్షేత్రీయ ప్రాథమికతానాం విషయ విచార విమర్శం కరిష్యంతి అథ సమయబద్ధాః కార్యయోజనాః చ నిర్మాస్యంతి. శిఖర సమ్మేళనే చతుర్షు ప్రముఖ క్షేత్రేషు విశేషం ధ్యానం దీయతే. తేషు జలసంరచనా పరియోజనానాం సమయబద్ధం కార్యాన్వయనం జలసంచయ జనభాగీదారీ క్యాచ్ ద రెయిన్ ఇత్యేతత్ పేయజల స్రోతసాం స్థాయిత్వం జల జీవనోపక్రమః చ సమ్మిళితాః సంతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య ఛత్తీస్గఢే రాయపురస్య యాత్రాం కరిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః రాయపురస్య అఖిల భారతీయాయుర్విజ్ఞాన సంస్థానస్య తృతీయే దీక్షాంత సమారోహే

0: भागं ग्रहीष्यति। बेल्जियम देशस्य प्रधानमंत्री बार्ट डी वेबर अद्यारभ्य भारतस्य त्रिदिवसीय यात्रायां भविष्यति। यात्रावधौ सः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वैपाक्षिक सम्बन्धानां समग्र परिदृश्यस्य परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक विषयाणां च विषये द्विपक्षीय वार्तां करिष्यति। प्रधानमंत्री डी वेवर भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य संधेः सन्दर्भे आयोजितं व्यावसायिक कार्यक्रममपि सम्बोधयिष्यति। सः मुंबई नगरमपि गमिष्यति, यत्र हीरक क्षेत्रस्य पत्तन व्यवस्थायाः परिवहन आपूर्ति व्यवस्थायाश्च प्रतिनिधिभिः सह विचार विनिमयं करिष्यति। विदेश मन्त्रालयस्य अनुसारं एषा यात्रा भारत बेल्जियम देशयोः सहभागितां सुदृढीकर्तुं महत्वपूर्णमवसरं प्रदास्यति। सममेव व्यापार विनियोगयोः रक्षायाः सुरक्षायाश्च प्रौद्योगिक्याः नवीकरणीयोर्जायाः सम्पर्कस्य अथ प्रतिजनसम्बन्धानां च क्षेत्रेषु पारस्परिकहितस्य सहयोगमपि वर्धिष्यते। नेपालस्य प्रधानमन्त्री बालेन्द्र शाहः उक्तवान् यत् गतसप्ताहे तिब्बत क्षेत्रात् भोटेकोशी नद्याः मार्गेण रसुवा प्रदेशं प्रविष्टः विनाशकारी जलाप्लावः वायुमण्डल परिवर्तनस्य परिणामः अस्ति। नेपालदेशे सहसा आगतस्य विनाशकारिणः जलाप्लावस्य कारणेन मृतानां संख्या 50+ पर्यन्तं वर्धिता अस्ति। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7:00। ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సూచనలిస్తారు. అనంతరం 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు సూచనలిస్తారు. 8:40 సినీ రంజనిలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరి కార్యక్రమం ప్రసారమవుతుంది. పది 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 జానపద గీతాలు వింటారు. 5:45 సినీ సరాగాల మాలిక సినీ రంజని వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 పునఃప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8:30 లలిత గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాల కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమాపేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమాపేశంలో ఇంగ్లీష్ను ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా, యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించారు.

తీర్చిదిద్దడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్టాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి

0: తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడిపి వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంకోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా థీ, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమాపేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్ జర్మనీలు వాతావరణ పరిరక్షణ సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నదీ ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణ శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెంజెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీర్ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గా యున్ చేతిలో 10-21, 18-20

21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతిని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో 31 ఆగస్టు నుండి 1 సెప్టెంబర్ వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి కార్యక్రమంలో 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సూచనలిస్తారు. అనంతరం 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: డాక్టర్ సీను నాయక్
4: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
3: ఖలీల్వాడి నిజామాబాద్
4: సెల్ 7799090505.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
7: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
0: శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాను, మరి కాసేపట్లో శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
7: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
4: సన్ రైజ్.

0: స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ బలరాం జాదవ్.
0: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
0: డాక్టర్ బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: దరమాండ్ షాప్.
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎఫ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ భక్తి గీతం.

0: శ్రీకృష్ణ విజయం చిత్రం నుండి ఓ భక్తి గీతం విన్నారు. ఇప్పుడు సమయం 7:30 వినండి శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్ జేజేరెడ్డి హాస్పిటల్ పక్క రోడ్ ద్వారకా నగర్ నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గాని
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: డాక్టర్ గారు, మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఈ 3 ముఖ్యమైనటువంటి అవసరాలు. ప్రతి మనిషికి ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు. సో గాలి తర్వాత ముఖ్యమైన మన అవసరం నీరు. నీరు సేవించడం ఎంత అవసరమో, ఎంత సహజంగా జరుగుతుందో, మూత్ర విసర్జన కూడా అంతే సహజంగా జరగాలి, జరుగుతుంది కూడా. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మూత్ర విసర్జన అనేది చిన్న పెద్ద వయస్సు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? అలాగే ఆడవారిలో మగవారిలో కూడా ఒకే విధంగా జరిగే అవకాశం ఉంటుందా? వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఈ వ్యత్యాసం ఉంటే గనక ఏ కారణం చేత ఎవరిలో ఈ సమస్య ఉత్పన్నమే అవకాశం ఉంది?
5: ఇది చాలా సాధారణంగా ఉండే సమస్య అండి. మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు అనేవి చాలా సాధారణము. చిన్నపిల్లల్లో, పెద్దవారిలో ఉండొచ్చు, అదేవిధంగా ఆడవారిలో, మగవారిలో కూడా ఉండవచ్చు. చిన్నపిల్లల్లోకి పెద్దవారికి తేడా ఏంటంటే, జనరల్ గా మాట్లాడుకుంటే పిల్లల్లో ఈ మూత్ర విసర్జన సంబంధించిన సమస్యలు ఏవంటే, మూత్రం అనేది సరిగా పోయలేకపోవడం, అంటే వారికి వచ్చినా పోయకపోవడము,
4: ఆగి ఆగి రావడం
5: లేదు అంటే వారికి వచ్చే విషయం వాళ్ళకి తెలియకపోవడం. సాధారణంగా ఏంటంటే, మనం మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఎప్పుడు కలుగుతుంది? మూత్రాశయంలో మూత్రం నిండిపోయినప్పుడు. ఆ సెన్సరీ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఆ సిగ్నల్ అనేది మన బ్రెయిన్ కు వెళితే అప్పుడు ఆ బ్రెయిన్ నుంచి మనకు మూత్ర విసర్జన చేయాలని ఒక
4: ఆలోచన వస్తుంది,
5: మూత్ర విసర్జన చేస్తాం. సో ఈ ప్రాసెస్ దెబ్బతింటుంది. అంటే దీనికి సంబంధించింది అంటే న్యూరోజెనిక్ ప్రాబ్లం అంటాం దీన్ని. ఆ సెన్సరీ సిస్టమ్ అనేది బ్రెయిన్ కి సిగ్నల్ పంపించకపోవడము, అట్ ది సేమ్ టైం ఒకవేళ పంపించిన బ్రెయిన్ నుంచి దీనికి మోటార్, అంటే మన మూత్రాశయం అనేది సంకోచించాలి, మూత్రాశయం చేయాలంటే కాంట్రాక్ట్ కావాలి, ఆ సిగ్నల్ రాకపోవడం, ఈ సర్కిల్ లో, ఈ సైకిల్ లో ఎక్కడో చిన్న లోపం ఉండడం వల్ల ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి చిన్నపిల్లలు అయితే. అని న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాము. ఈ న్యూరోజెనిక్ బ్లాడర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే దాంట్లో స్పైనల్ కార్డ్ కి సంబంధించిన కొన్ని సమస్యలు, అంటే పుట్టుకతను వచ్చే స్పైనా బైఫిడా అంటాము దాంట్లో. అంటే రకరకాల తీవ్రతను బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. సాధారణంగా స్పైనా బైఫిడా అంటే ఈ వెన్నుపూసకు సంబంధించిన ఒక సమస్య, పుట్టుకతను వచ్చేది. ఇలాంటి వారికి ఈ పిల్లల్లో ఇలాంటి సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అదే పెద్దవారిలో చూసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు అన్నట్టు పెద్దవారిలో మళ్ళీ ఆడ మగ అనే తేడా ఉంటుంది. సో మగవారిలో చూసుకుంటే వయసును బట్టి, సపోజ్ వాళ్ళు యంగ్, 30-40 సంవత్సరాల వయసు ఉన్న వారిలో అనుకోండి, అంటే 20-40 సంవత్సరాల వయసు ఉన్నవారు అనుకోండి, దాంట్లో ఈ మూత్ర నాళం అనేది సరిగా ఉండకపోవడం, అంటే అది సాఫీగా ఉండకుండా ఎక్కడో నొక్కబోవడం, స్ట్రిక్చర్ అంటాం,
4: అలాంటి ఒత్తుకుపోయి ఉండటం,
5: ఒత్తుకుపోయి ఉండడం అంటే దాని క్యాలిబర్ అనేది ఒకటి అంతా ఒకేలా ఉండకుండా ఎక్కడో ఒత్తుకపోయి ఉండడం, స్ట్రిక్చర్ అంటాం, స్ట్రిక్చర్ యురేతర అంటాం. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మూత్ర విసర్జన చేయాలనిపించినా వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా కూడా అది అంత ఫ్రీగా రాకుండా సన్నగా
4: ఆగిపోయే అవకాశం ఉంటుంది,
5: ఆగిపోయి సన్నగా రావడం అలాంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వారికి ఏంటంటే, అది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, లేదు అంటే కొన్నిసార్లు కొన్ని రకాల జబ్బుల వల్ల కావచ్చు, ఇలాంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, అంటే సాధారణంగా ఉండే లక్షణం ఏంటిది, మూత్రం

0: అనిపిస్తుంది, బాత్రూమ్ పోతే సరిగా రాదు అని చెప్పడం ఒకటి. తర్వాత మూత్రం పోసే టైంలో, మూత్ర విసర్జన చేసే సమయంలో బాగా ప్రెషర్ పెట్టడం, స్ట్రైనింగ్ అంటాం, అలాంటి సమస్య ఉండడం. లేదంటే కొన్ని కొన్నిసార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత ఇంకా లోపల ఉండిపోయింది, మళ్ళీ పోయాలని కోరిక కలగడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది నేను చెప్పినట్టు యుక్త వయసు వారిలో అయితే స్ట్రిక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా ఈ సమస్య అనేది ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది, అంటే ఒక్క రోజులు కాదు, ఎప్పటి నుంచి ఉందని ఒక ప్రశ్న అడిగితే గత 2 నెలలుగా, గత 3 నెలలుగా అని చెప్తారు వాళ్ళు. అలాంటి ఉన్నప్పుడు స్ట్రిక్చర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే సమస్య, ఇలాంటి సమస్యనే సడన్ గా వస్తుంది, అంటే మొన్నటిదాకా బాగుండే నిన్న నుంచే ఇట్లా అవుతుందని చెప్తుంటారు. అలాంటి సమయంలో అది ఏదైనా స్టోన్ వచ్చి ఈ మూత్రనాళంలో అడ్డుపడే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు బాగుంటుంది, సడన్ గా స్టోన్ వచ్చి మూత్రనాళంలో దారికి అడ్డుగా ఉండడం వల్ల ఇంతకుముందు చెప్పిన సమస్యలే లక్షణాలే ఉంటాయి, కానీ సడన్ గా వస్తుంది
1: అప్పటికప్పుడు,
0: 1-2 డేస్ లో వస్తుంది. అలాంటప్పుడు అది యురేత్రల్ స్టోన్ అంటాం, అంటే యురేత్రాలో స్టోన్ ఉండడం, అలాంటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎక్స్రే తీస్తాము, స్టోన్ కనబడుతుందా లేదని చూస్తాం. స్టోన్ ఉందంటే స్టోన్ తీసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఇంతకుముందు చెప్పిన స్ట్రిక్చర్ అనుకోండి, దానికి ఒక ఎక్స్రే ఉంటుంది, ఆర్జీయూ అంటాం, రెట్రోగ్రేడ్ యురేత్రోగ్రామ్ అంటాం. అది తీస్తే అది ఎక్కడ నొక్కబడ్డది, ఎక్కడ సన్నబడ్డది అనేది మనకు తెలుస్తుంది. దానికి సర్జరీ ద్వారా నయం చేయొచ్చు. అది ఎంత తీవ్రంగా ఉంది అంటే కొందరికి చిన్న 1 సెంటీమీటర్ అంతకన్నా తక్కువగా స్ట్రిక్చర్ ఉంటుంది, అలాంటి వారికి ఎండోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. దాన్ని ఆప్టికల్ యురేత్రాటమీ అంటాము. అది చేసిన తర్వాత దానికి కోర్స్ ఉంటుంది, మళ్ళీ అలా సన్నబడకుండా ఏం చేయాలనేది పేషెంట్కు సెల్ఫ్ డిటెక్షన్ ట్రైనింగ్ అంటాం, అది నేర్పిస్తాము. ఒక 6 మంత్స్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా ఆపేస్తాము, అది మళ్ళీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కంప్లీట్ గా రాదని చెప్పడానికి లేదు, కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా మన ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా కొందరికి స్ట్రిక్చర్ అనేది ఎక్కువ లెంత్ లో ఉంటుంది, 2 సెంటీమీటర్స్ అంతకన్నా ఎక్కువ లెంత్ లో ఉంటుంది. కొందరికి మొత్తం యురేత్ర అంతా అట్లే, అంటే మూత్రనాళం అనేది మొత్తం జబ్బుతో కూడుకుని సన్నబడిపోతుంది. అలాంటి వారికి నేను చెప్పిన ఎండోస్కోప్ ఆపరేషన్ సరిపోదు. అలాంటి వారికి ఓపెన్ సర్జరీ లాంటిది, అంటే యురేత్రోప్లాస్టీ అంటాం. అంటే దాంట్లో ఏం చేస్తామంటే ఈ నోట్లోంచి బకల్ మ్యూకోజా అంటాం, అంటే నోట్లోంచి మన చీక్స్ లోపల నుంచి మనకు ఆ మ్యూకోజా పార్ట్ని తీసుకుంటాము. తీసుకుని ఎక్కడైతే ఈ జబ్బు పడ్డ యురేత్ర ఉందో దాన్ని మొత్తం రీప్లేస్ చేస్తూ దీంతో ఫ్రెష్ గా మనం యురేత్రాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకుని ఈ సర్జరీ చేస్తాం. దాన్ని బీఎంజీ యురేత్రోప్లాస్టీ అంటాం, బకల్ మ్యూకోజా గ్రాఫ్ట్ యురేత్రోప్లాస్టీ అంటాం. అది చేసుకుంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చేయొచ్చు. ఆ తీవ్రతను బట్టి ఎండోస్కోప్ ద్వారా చేస్తామా యురేత్రోప్లాస్టీ చేస్తామా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఈ జబ్బుల్లో సాధారణంగా ఇలాంటి స్ట్రిక్చర్ రావడానికి సాధారణంగా కారణం ఏంటంటే బీఎక్స్ఓ అంటాం, బీఎక్స్ఓ అనే ఒక జబ్బు ఉంటుంది. దాంట్లో సాధారణ లక్షణం ఏంటంటే పురుషాంగం చివరన తెల్ల మచ్చలు ఉంటాయి స్కిన్ పైన, కానీ ప్రిప్యూజ్ అంటాం, ప్రిప్యూజ్ పైన కానీ పురుషాంగం చివరి పైన గ్లాన్స్ పైన కానీ తెల్ల మచ్చలు ఉంటాయి. తెల్ల మచ్చలు ఉండి కొన్ని కొన్నిసార్లు ఆ మియోటస్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అది చాలా సన్నగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తక్షణమే యూరాలజిస్ట్ ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్ళకి మూత్రకు సంబంధించి సమస్య లేకున్నా కూడా, ఎందుకంటే భవిష్యత్తులో అది పైన ఉన్న జబ్బు ఏదైతే ఉందో అది లోపలికి యురేత్రాకు స్ప్రెడ్ కావచ్చు. స్ప్రెడ్ అయినప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రిక్చర్ అనేది రావచ్చు. ఇలాంటి వారు జాగ్రత్త ఉండాలి. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ జబ్బు చిన్న పిల్లలు కూడా వస్తుంది, 10-15 సంవత్సరాల పిల్లలు కూడా కనబడుతుంది. సో ఎవరికి వచ్చినా కూడా చాలా రేర్ అది, అయినా కూడా ఒకసారి ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం సంప్రదించాల్సి ఉంటుంది. ఇది యుక్త వయసు వారిలో, మగవారిలో అయితే. అలా కాకుండా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంతకుముందు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రోస్టేట్కి సంబంధించిన సమస్య అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరిగిపోవడం, అది మూత్రనాళం ఇరువైపులో ఉంటుంది కాబట్టి దాన్ని నొక్కడం ద్వారా మూత్ర విసర్జన ఇబ్బందులు రావడం. సో దానికి ఇంతకుముందు చెప్పినట్టు స్కానింగ్ చేసుకుంటాం, స్కానింగ్ లో ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉందో చూసుకుంటాం. ప్రోస్టేట్ సైజుతో పాటు మూత్ర విసర్జన చేసిన తర్వాత చేయకముందు స్కాన్ చేసుకుంటే ఎంత మిగిలిపోతుంది మూత్రం అనేది చూసుకుంటాం. దాన్ని పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటాం, పీవీఆర్ అంటాం. అది ఎంత ఉంది, 50 ml అంతకన్నా తక్కువ ఉంటే అది ఇన్సిగ్నిఫికెంట్, అంటే దానివల్ల ఇబ్బంది ఉన్నట్టే కానీ అంత సిగ్నిఫికెంట్ కాదని. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి సిగ్నిఫికెంట్ అంటాం, అంటే అది దానికి మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. సో అట్లా ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా మందులతో నయం చేయొచ్చు అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇది మగవారిలో అయితే. ఆడవారిలో అయితే ఏంటంటే ఇలాంటి సమస్యలే ఉంటాయి. సాధారణంగా కొందరికి యుక్త వయసు ఉన్న వారికి మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు అంటే వాళ్ళకు ఎక్కువసార్లు రావడం, అంటే ఫ్రీక్వెన్సీ అంటాం, వచ్చినప్పుడు తొందర ఉండడం, అంటే అర్జెన్సీ రాగానే బాత్రూమ్ వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్న ఫీలింగ్ రావడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. లేకపోతే మంట ఉండడం. ఇది సాధారణంగా వచ్చే యుక్త వయసులో ఏంటంటే యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే మనకు మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండడం, దాంతోపాటు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, సిస్టైటిస్ అంటాం. సిస్టైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్, మూత్రాశయంలో ఇన్ఫ్లమేషన్ రావడం. అంటే దానికి ఏంటంటే ఈ ఇరిటేటివ్ సింప్టమ్స్ అంటాం వీటిని, అంటే ఇన్ఫెక్షన్ లాంటిది, మన గొంతులో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమైతుంది, దగ్గు వస్తుంది ఆ ఇరిటబిలిటీతో.

0: అలానే మూత్రాశయంలో ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇరిటబిలిటీతోని ఇలాంటి ఇరిటబుల్ సింప్టమ్స్ అంటాం, అర్జెన్సీ ఉండడము, ఫ్రీక్వెన్సీ ఎక్కువసార్లు రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో వారు ఏంటంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్ ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకోవాలి, స్కానింగ్ చేసుకోవాలి. స్కాన్లో మనకి రిపోర్ట్ని బట్టి సిస్టైట్స్ ఉందా లేదా దాన్ని బట్టి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి అవసరమైతే యూరిన్ కల్చర్ కూడా చేసుకుని దాంట్లో ఏ మందులు వాడితే తగ్గుతుందో తెలుసుకుని ఆ మందులు వాడి నివారించుకోవడం. అలా కాకుండా కొందరికి వయసు ఎక్కువ ఉన్న వారికి, అంటే ఆడవారిలో 40 సంవత్సరాల తర్వాత కానీ 50 సంవత్సరాల తర్వాత కానీ ఏమవుతుందంటే ఈ మూత్ర నాళిక అనేది, మూత్ర నాళం అనేది సన్నబడుతుంది. దాన్ని డిజిటల్ యురేత్రల్ స్టెనోసిస్ అంటాం. అంటే ఆ సన్నబడడం వల్ల వాళ్ళు మూత్ర విసర్జన వెళ్ళినప్పుడు ఫ్రీగా రాకపోవడం, అంటే దాన్ని దాదాపుగా మన ప్రోస్టేట్ లక్షణాలతో కంపేర్ చేయొచ్చు. అలాంటి ఇబ్బందులే ఉంటాయి మగవారిలో అయితే ప్రోస్టేట్కి సంబంధించి చెప్తాము. అంటే ఫ్రీగా రాకపోవడము, స్ట్రెయిన్, అంటే గట్టిగా ప్రెషర్ పెట్టాల్సి రావడము, లేకపోతే మూత్రం మొత్తం పోయలేకపోవడం వల్ల, మిగిలిపోవడం వల్ల ఎక్కువసార్లు రావడము, వచ్చినప్పుడు ప్రెషర్ పెట్టాల్సి రావడము, లేకపోతే ఇంతకుముందు చెప్పిన అర్జెన్సీ అని చెప్పాము, అలాంటి సింప్టమ్స్ రావడం జరుగుతుంది. సో అలాంటి వారికి ఏంటంటే వాటి మెడిసిన్స్ ట్రీట్మెంట్తో సరిపోదు. ఏదైతే సన్నబడ్డదో దాన్ని డైలటేషన్ అంటాం, యురేత్రల్ డైలటేషన్ అంటాం, అది చేయాల్సి వస్తుంది. యురేత్రల్ డైలటేషన్ చేసిన తర్వాత వారికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు మగవారిలో స్ట్రిక్చర్కి ఏ విధంగా మనం సెల్ఫ్ డైలటేషన్ అని చెప్పామో అది చేపియాల్సి వస్తుంది. ఎందుకంటే సన్నబడ్డ దాన్ని మనం వెడల్పు చేసి వదిలిపెడితే అది మళ్ళీ సన్నబడే అవకాశం ఉంటుంది. అలా సన్నబడకుండా ఉండడానికి వాళ్ళకి సెల్ఫ్ డైలేషన్ టెక్నిక్ అనేది నేర్పిస్తాం. అది చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇలాంటి సమస్య ఫ్రీక్వెంట్గా, అంటే తరచుగా రాకుండా నివారించవచ్చు.
1: నివారణ పద్ధతులు ముఖ్యంగా, అంటే అన్నిటికీ సర్జరీ అవసరమా లేకపోతే మందులతో తగ్గించే అవకాశం ఏమైనా?
0: ఇంతకుముందు చెప్పిన వాటిలో ఆడవారికి అయితే సర్జరీ, ఇంట్లో ఏ సర్జరీకి సంబంధించిన ఇబ్బంది అయితే ఏది ఉండదు. ఇన్ఫెక్షన్ అయితే దానికి మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవడము, లేదంటే ఈ డియూఎస్ డిజిటల్ రెసిస్టెన్స్ అని చెప్పినప్పుడు దానికి సంబంధించి డైలటేషన్ అనేది, అది జస్ట్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్, ఒకటి ప్రాసెస్, అది అది చేసి పంపించేయచ్చు. మగవారిలో అయితే ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రిక్చర్ అనుకోండి, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. స్టోన్ అడ్డుపడ్డది అనుకోండి, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రోస్టేట్ అనుకోండి, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో మగవారిలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు, మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఇంతకుముందు పిల్లల్లో ఏ విధమైన న్యూరోజెనిక్ ప్రాబ్లం అని చెప్పాము, అంటే నరాలు దెబ్బతినడం వల్ల వచ్చే సమస్యలు, అది పెద్దవారిలో మగవారిలో కూడా రావచ్చు. సపోజ్ 50 సంవత్సరాల పైబడిన వారికి ఈ నరాలకు సంబంధించింది సాధారణంగా వచ్చేది ఏంటంటే స్ట్రోక్ అంటాం. అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ లో క్లాటు ఉండి రావడం గానీ, లేకపోతే బ్రెయిన్ హిమరేజ్ వల్ల చేయి కాలు పడిపోతుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ మూత్రం సంబంధించిన నర్వస్ సిస్టమ్ గానీ, లేదంటే బవల్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ కానీ దెబ్బతినడం వల్ల వాళ్ళు సరిగా విసర్జన చేయలేకపోవడము, దానివల్ల మూత్రం మిగిలిపోయి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి సమస్యలు వచ్చే ఉంటాయి. వాళ్ళకి క్యాథెటర్ వేసి అది అలా కాకుండా ఇబ్బంది పడకుండా చేయవచ్చు. అంటే ఈ న్యూరోజెనిక్ ప్రాబ్లం అనేది పిల్లల్లో రావచ్చు, పెద్దలు రావచ్చు. పిల్లలు వచ్చే కారణాలు వేరే, పెద్దలు వచ్చే కారణాలు వేరే. రకరకాల న్యూరోజెనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాల్చే పడిపోవడం కానీ, వెన్నుపూస కింది భాగం దెబ్బతినడం కానీ, కొన్ని కొన్నిసార్లు ఏమైతే యుక్త వయసుల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పటికీ వస్తుంది, ఏదైనా స్పైనల్ కార్డ్ కి సంబంధించిన ఇంజురీస్ కావడం, ఏదైనా దేని నుంచి పడిపోవడం, వెన్నుపూస దెబ్బతినడం కానీ, లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు వెన్నుపూస దెబ్బతినడం కానీ, ఇలాంటి జరిగినప్పుడు ఈ న్యూరోజెనిక్ సంబంధించిన ప్రాబ్లం, అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. అలాంటి వాటికి ఆపరేషన్ ఏముండదు. దాని నుంచి రికవర్ అయ్యేంత వరకు మనం కన్జర్వేటివ్ గా మెడిసిన్స్ వాడము, లేదంటే అవసరమైతే క్యాథెటర్ వేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సి ఉంటుంది.
1: ఈ కారణాలకి వంశ పారంపర్యత ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుంది?
0: ఇప్పుడు చెప్పిన వాటిలో వంశ పారంపర్యం ఏముండవు. కాకపోతే చిన్నపిల్లల్లో ఏదైతే స్పైనల్ కార్డ్కి సంబంధించిన దాని గురించి మాట్లాడుకున్నామో, స్పైనల్ బైఫిడ్ అలాంటివి, అలాంటి వాటి కొన్ని అనువంశికంగా రావచ్చు, అన్ని కాదు కొన్ని రావచ్చు.
1: ఆహార నియమాలు ఏమైనా ప్రభావితం చేస్తాయా ఈ సమస్యల్ని?
0: ఈ సమస్యలకు ఆహార నియమాలు ఏమి ప్రభావితం చేయండి, అంటే తినడం వల్ల వచ్చే జబ్బులు అయితే కాదు.
1: ఈ మూత్ర విసర్జన సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మీరు ఇచ్చే సలహాలు ఏమిటి శ్రోతలకి?
0: అంటే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, అంటే చాలా సార్లు ఏమవుతుందంటే తరచుగా మూత్రం రావడం గానీ, లేదా మూత్రంలో మంటగా ఉండడం గానీ, లేదంటే అర్జెన్సీ అంటాం, ఎక్కువ వచ్చినప్పుడు తొందరగా ఉండడం గానీ, ఇలా ఉన్నప్పుడు చాలా మంది
1: ఆపుకోలేకపోవడం,
0: ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మూత్రధార సరిగా రాకపోవడం, సన్నగా రావడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఇది చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందనో, లేదంటే ఏదో చిన్న ప్రాబ్లం అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు కొందరు ఓన్లీ యూరిన్ టెస్ట్ చేసుకుని మందులు వాడము, కొందరు అది కూడా చేసుకోకుండా మందులు వాడము, ఇంటి దగ్గర డాక్టర్ చూపించి మందులు వాడకం, అలాంటి చేస్తుంటారు. అది చేయకూడదు. ఎందుకంటే ఆ సమస్య తీవ్రత అనేది దానికి సంబంధించిన పర్టికులర్ టెస్ట్లు చేసినప్పుడే
1: బయటపడుతుంది.
0: అంటే దానికి సమస్య తీవ్రత ఎంత ఉంది, దానికి కారణం ఏంటిది, తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ మారుతుంది, కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. సో అది మందులతో తగ్గేదైతే మందులు రాస్తాం, మందులు వాడాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సర్జరీ ఖచ్చితంగా చేయాల్సినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. న్యూరోజెనిక్ బ్లాడర్ లాంటి సమస్య అనుకోండి, న్యూరోజెనిక్ బ్లాడర్ కి సర్జరీ లేదు, ఖచ్చితంగా మందులు చాలా ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.

0: అలా కాకుండా స్ట్రిక్చర్ లేకపోతే ప్రోస్టేట్ అనుకోండి, స్టోన్ వచ్చి అడ్డుపడ్డది అనుకోండి, దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎన్ని మందులు వాడినది తగ్గదు. సో అలాంటి వాటి సర్జరీ చేసుకుంటాం. ఆడవాళ్ళలో చూసుకుంటే ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ రావడం దానికి కారణం ఏంటిది, దాని ట్రీట్మెంట్ చేయడం. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు, ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది దాని ట్రీట్మెంట్ చేసుకోవడం. అది వయసు పైబడ్డ ఆడవారిలో అయితే ఇంతకుముందు చెప్పినట్టు అది మూత్రనాళం సన్నబడడం. చాలా మంది ఏం చేస్తారంటే అలాంటి సమస్య ఉందని చెప్పినప్పుడు కొద్ది మొహమాటం వల్ల కానీ లేకపోతే ఇబ్బంది వల్ల కానీ వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకోరు, అంటే డైలటేషన్ అనేసరికి ఇబ్బంది పడతారు. అది చేయకుండా మనం ఎన్ని మందులు వాడినా కూడా దానికి సరైన పరిష్కారం దొరకదు. సో డైలటేషన్ చేసుకోవాలి. అది చిన్న ప్రొసీజర్, ఒక 15-20 మినిట్స్ లో అయ్యే ప్రొసీజర్. అది చేసేసుకుంటే వాళ్ళకు ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా నివారించాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్. మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం, మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం, మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం, ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు. అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరోలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారి సూచనలు విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారంలో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్బల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిశ్చూరం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా

0: మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్ఈ.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఈరోజు సెప్టెంబర్ 2. ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈనాటి మన ప్రభాతలహరిలో ఈ రోజుకున్న ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం. మన సనాతన సంస్కృతిలో కొబ్బరికాయకున్న ప్రాముఖ్యత అమూల్యమైనది. ప్రతి పూజలో, శుభకార్యంలో శ్రీఫలంగా భావించే కొబ్బరి మన ఆరోగ్యానికి మరియు రైతు సోదరుల జీవనాధారానికి ఎంతో కీలకమైనది. ప్రకృతి మనకిచ్చిన ఈ అమృత ఫలాన్ని కాపాడుకోవడం, కొబ్బరి సాగును ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ఇక మన భారతీయ చారిత్రక పుటలను తిరిగేస్తే 1946 సెప్టెంబర్ 2న జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మన దేశ స్వాతంత్ర్య సమరంలో స్వపరిపాలన వైపు అడుగులు వేసిన ఒక పవిత్రమైన ఘట్టం ఈరోజు. అలాగే మన నింగిలోని సూర్య భగవానుడిని అధ్యయనం చేయడానికి మన భారతీయులు వేసిన గొప్ప అడుగు ఆదిత్య ఎల్వన్ ప్రయోగం. సెప్టెంబర్ 2న ఇస్రో శ్రీహరికోట నుండి ఈ మిషన్ను విజయవంతంగా ప్రారంభించింది. మన విజ్ఞాన శాస్త్ర ప్రగతికి ఇది నిదర్శనం. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. వింటూనే ఉండండి మీ ప్రభాతలహరి.

శ్రోతలకు గమనిక. మరి కాసేపట్లో ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటన.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం విరాట పర్వం చిత్రం నుండి ఈ గీతాన్ని.

0: ఇప్పుడు వినండి ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్ వాడి నిజామాబాద్. ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
2: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొర్రికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
1: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వి స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి
1: డాక్టర్ కొండ అమర్నాథ్ ఓరల్ మరియు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్.
3: శ్రోతలకి శుభోదయం. దంతాల అరుగుదల అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. చాలా మందికి అంటే పళ్ళు లాగడము, జువ్వు అనడం, సెన్సిటివిటీ రావడము అట్లా కంప్లైంట్ చేస్తుంటారు. అంటే చాలా కారణాలు ఉంటాయి ఎందుకు అరుగుతుంది అనేది. ఫస్ట్ మనము నమ్మలే సర్ఫేస్ అంటే అక్లూజల్ సర్ఫేస్ అంటాము, ఏ ఏరియాతో మనం నమ్ములుతామో అవి అరగడం అనేది చాలా మంది పోకలు తినడము, ఈ గుట్కలు తినడము అట్లా తింటా ఉంటే పళ్ళన్నీ అరిగిపోతాయి అన్నట్టు. నార్మల్లీ మనం చూస్తుంటాం వజ్రాన్ని వజ్రంతోనే కోస్తామని, అట్లా పళ్ళ ఎనామెల్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ అన్నట్టు, బాడీ లోపల హార్డెస్ట్ సబ్స్టెన్స్. సో అదే అరిగిందంటే అంటే చూడండి ఎంత ఫోర్సెస్ ఉంటాయి. సో పోకలు తినడం కానీ, కొందరికి నిద్రలో పళ్ళు కొరకడం అనే అలవాటు ఉంటుంది, నైట్ గ్రైండింగ్ అంటాము, బ్రక్సిజం అంటాము. సో దాంతో కూడా పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. దాంతో సెన్సిటివిటీ రావడము, పళ్ళు జువ్వు అనడము, మళ్ళీ తినేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ కూల్ కానీ స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ తినలేకపోవడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం రెగ్యులర్గా. సో అది మనం నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని ఇమీడియట్గా చూపెట్టి చెకప్ చేయించేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. దాంతోపాటు సైడ్కి అరగడం అనేది చూస్తూ ఉంటాము, పళ్ళు సైడ్కి అరగడము, దాంతో కూడా సెన్సిటివిటీ, జువ్వన్ లాగడం, సెన్సిటివిటీ రావడం అనేది జరుగుతుంటది. సో అది ఎందుకు వస్తుంది అంటే చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తే బ్రషింగ్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ బ్రష్ యూజ్ చేస్తారు. చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తే హార్డ్ బ్రష్ యూజ్ చేస్తారు, దాంతో పళ్ళు అరగడం జరుగుతుంది. హార్డ్ కాకుండా రెగ్యులర్ గా మీడియం బ్రష్ యూజ్ చేయాలి. సో మళ్ళీ మరియు బ్రషింగ్ అనేది అడ్డంగా తోమకుండా నిలువుగా తోమాలి. బ్రషింగ్ అనేది వర్టికల్ డైరెక్షన్ లో బ్రషింగ్ చేసుకోవాలి. పై పళ్ళు కిందికి బ్రష్ చేయడము, కింది పళ్ళు పైకి చేయడం వలన అరగకుండా ఉంటుంది, మరియు మొత్తం ఈ మైల గారబట్టడం అనేది జరగదు అన్నట్టు, క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో బ్రషింగ్ అనేది వర్టికల్ డైరెక్షన్ లో చేయాలి, చిగురులకి ఆపోజిట్ సైడ్ అట్లా బ్రషింగ్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సైడ్కి వెళ్ళి అరిగింది అనుకోండి, పైన పైన అరిగితే ఒక లెవెల్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా డీప్ గా అరిగితే నరం వరకు పోతే మాత్రము నొప్పి రావడం అట్లా చేయొచ్చు ఉంటుంది. దానికి నరం ట్రీట్మెంట్ చేయడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అట్లా జరుగుతుంది అన్నట్టు. నార్మల్లీ పైకి అరిగితే మాత్రము అదొక కంప్లీట్ దాన్ని ఎవాల్యుయేషన్ చేసి దాన్ని చెకప్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. సో ఏదున్నా కూడా సెన్సిటివిటీ అనేది ప్రాబ్లం వస్తే మాత్రం ఏదో బయట మార్కెట్ లో దొరికిన సెన్సిటివ్ పేస్ట్ అనేది వాడకుండా కంప్లీట్ తరువాత చెకప్ చేసుకోవాలి. ఎందుకు సెన్సిటివిటీ వస్తుంది ఏంటనేది చూసుకొని దాని ప్రకారం డాక్టర్ గారు ఇచ్చిన సలహాతోని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరియు సెన్సిటివిటీ అనేది పళ్ళు జువ్వు అనడం, లాగడము, స్వీట్ తింటే జువ్వు అంటే ఐస్ క్రీమ్ తింటే కానీ అలాంటివి తింటుంటే సెన్సిటివిటీ వస్తుంటుంది. పళ్ళు పుచ్చిపోయినా కూడా సెన్సిటివిటీ వస్తుంటుంది. చిగుర్లు జారినా కూడా, చిగుళ్ళ ప్రాబ్లం ఉన్నా, పళ్ళు అరిగినా, ఏదన్నా ఒక కార్నర్ పన్ను కార్నర్ విరిగిపోతే అట్లా కూడా సెన్సిటివిటీ వస్తాయి. ఇప్పుడు సడన్ గా మనం ఏదో తింటా ఉంటాము, అన్నంలో రాయి రావడం అట్లా అవుతుంటే పన్ను విరిగిపోతుంది అన్నట్టు, దాంతో కూడా సెన్సిటివిటీ వస్తుంది. సో ఆ విరగడం అనేది మధ్యలో పన్ను నరం వరకు విరిగిపోతే మాత్రం ఎక్కువ మాటికి తీసేయాల్సి వస్తుంది. పైన పైన విరిగితే మనం దాన్ని ఫిల్లింగ్ చేసుకోవడం

చేయొచ్చన్నట్టు. సో సెన్సిటివిటీ ఏ కారణంతో వచ్చినా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరియు పళ్ళు ఇవన్నీ అరిగిపోతా ఉంటే, నిద్రలో పళ్ళు కొరికితే ఈ నొప్పి, ఈ సైడ్ కండరాలు ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, మరియు చెవు దగ్గర దౌడ జాయింట్ ఉంటుంది, టెంపరమెండ్లో జాయింట్ అంటాం, టీఎంజే అంటాము. ఇక్కడ ఈ కండరాలన్నీ నొప్పి చేయడము, లాగడము, నోరు తెరిచిన ఇక్కడ చెవు ముంగట క్లిక్ అని ఇట్లా సౌండ్ వస్తూ ఉంటాయి చాలా మందికి. మరియు కొందరు కొందరు ఆవలింతలు తీస్తే ఈ దౌడ పట్టేసుకుంటుంది అన్నట్టు. సో దాన్ని కూడా మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ మేము ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఇది ఏదైతే చెవు ముంగర నొప్పి అయితే, దవడల నొప్పి అయితే దానికి మేమే స్పెషలిస్ట్ అన్నట్టు, ఎనీ డెంటల్ సర్జన్ కానీ ఆర్ స్పెషలిస్ట్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు. సో మనం తరచుగా చూస్తూ ఉంటే ఈ చెవు ముంగట ప్రాబ్లం ఉంటే, చెవు పైన తల దగ్గర కండరాలు నొప్పిగా ఉంటే అక్కడ ఇక్కడ వేరే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మరియు తిరిగి తిరిగి మళ్ళీ డెంటల్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ దగ్గరకు వస్తారు. సో ఏంటంటే ఎక్కడ కరెక్ట్ నొప్పి ఉందని చెక్ చేసుకుని మా దగ్గరకు వస్తే దాని గురించి కంప్లీట్ చెకప్ చేసి ఇవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టు సరైన ట్రీట్మెంట్ చేస్తాము. మరియు చాలా మందికి, కొందరు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చిగుర్లు మంట మంట లేవడము, ఈ చెంపల లోపల మంట మంట అనే జరుగుతుంది, నాలుకే కూడా మంట మంట ఉంటుంటది, కారం తిన్నా కూడా మంటలు వేస్తుంది, కారం తినలేకపోతారు అన్నట్టు. అట్లా అది ఎందుకు అనేది మనం కంప్లీట్ చెకప్ చేయాలి. కొందరు కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ వలన, చిగురు ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్స్ వలన కారం అనేది తట్టుకోలేరు అన్నట్టు. సో దానికి కంప్లీట్ చెకప్ కానీ అవసరం ఉంటే బ్లడ్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఒక్కొక్కసారి లేజర్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ లేజర్తోని దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మరియు కొన్ని గుట్కాలు తినడం వల్ల, తంబాకు తినడం వలన నోరు కూడా అంతా ఎండుకపోయి కొన్ని పొక్కులు రావడము మరియు టైట్ కావడం జరుగుతుంటాయి అన్నట్టు, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము. దాంతో కూడా కారం తినలేకపోతారు మరియు మెల్లమెల్లగా నోరు తెరుచుకోవడం తగ్గిపోతుంది. మరియు ఇట్లా గాలి ఊదుతూ ఉంటే కూడా ఇట్లా చీక్స్ బ్లో చేస్తే ఎక్కువ ఇట్లా ఉబ్బదు అన్నట్టు చెంపలు. సో ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి కరెక్ట్ మందులతోని, కొన్ని ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ చేయగలుగుతాము. అట్లా కాకుండా అడ్వాన్స్ అయితే నోరు తెరవ రాకుంటే మాత్రం మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. దానికి కూడా సింపుల్గా లేజర్తో కూడా చేసి మనము ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మరియు చాలామంది చూస్తుంటే ఈ గుట్కాలు తినేవారికి, అంటే మా దగ్గరికి వస్తుంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ చాలా లేట్ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజెస్లో వస్తుంటారు అన్నట్టు. ఆ స్టేజ్లో మనము చేసినా కూడా అంత ఎక్కువ ఫలితం ఉండదు, రిజల్ట్ అనేది తక్కువ వస్తుంటుంది. ఎవరన్నా కానీ వాళ్ళు నోట్లో పొక్కొస్తే, ఏదన్నా అల్సర్స్ అట్లు ఉంటే మాత్రము 15-20 రోజుల కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ దాన్ని చెకప్ చేయించేసుకోవాలి, ట్రీట్మెంట్ చేయాలి, దాని స్పెషలిస్ట్ డాక్టర్తోని అదేంటనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరిది వాళ్ళు అప్పుడప్పుడు రెగ్యులర్గా నోట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నాలుకే పైన కానీ, నోట్ల పైన అంగిల్ లోపల కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ వాళ్ళు చెక్ చేసుకుని ఎక్కడన్నా నోట్లో పొక్కులు ఉన్నాయా, లేదంటే రెడ్డిష్నెస్ కానీ అట్లా ఏదన్నా వైటిష్ ప్యాచ్ లెక్క అట్లా ఉంటుంది అన్నట్టు, తెల్లగా మరకలు ఉంటాయి, అట్లా ఏమన్నా రెగ్యులర్గా ఎవరిది వాళ్ళు చెకప్ చేస్తుండాలి. వాళ్ళే అద్దం ముంగట నిల్చొని చెంపని లాగి లోపల సైడ్ చెక్ చేయడం, 2 సెట్స్, నాలుకే బయట కని నాలుకే చెకప్, గొంతులా నోరు పెద్ద చేసి గొంతు చెకప్ చేయడం, నాలుకే పైకని నాలుకే కింద ఏమైనా ఉన్నదా, ఇలాంటి పుక్కులు కానీ ఏదన్నా అల్సర్స్ కానీ తెల్లగా మచ్చలు ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయా చెకప్ చేసుకోవాలి. సో అట్లా చేస్తుంటే ఏంటంటే మనం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఇనిషియల్ స్టేజెస్లో, స్టార్టింగ్ స్టేజెస్లోనే చెక్ చేయగలుగుతాము. దాంతో మా ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైన ట్రీట్మెంట్, సరైన డయాగ్నోసిస్ తొందరలోనే చేసి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నట్టు. మరియు దాన్ని బట్టి మనం తొందరగా స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. తరచుగా మనం చూస్తుంటాము చాలా మంది ఇట్లా కింద పడి దెబ్బలు తాకడము, ఇంట్లోనే పడిపోయి చక్కరచ్చి పడిపోయి నోటికి కానీ ముఖంకి దెబ్బలు తాగడం జరుగుతుంటుంది. సో పళ్ళు ఊడిపోతే, కింద పడి ఊడిపోతే మాత్రం ఆ పళ్ళు గిట్ట ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొస్తే వితిన్ 1 అవర్ 2 అవర్స్లో మనం దాన్ని అవే పళ్ళు పెట్టి దాన్ని కాపాడగలుగుతాము. సో ఆ టైంలో మనం తీసుకొచ్చేటప్పుడు ఆ టీత్ అనేటి పళ్ళుని అయితే కొబ్బరి నీళ్ళలో కానీ పాలల్లో కానీ, అదే పేషెంట్ నాలుక కింద కానీ పెట్టి తీసుకొస్తే ఆ పళ్ళని మనము మళ్ళీ పెట్టేసి కాపాడగలుగుతాము. సపోజ్ పళ్ళు విరిగిపోయినాయి అనుకోండి, అది ఏ లెవెల్లో విరిగింది అనేది చెక్ చేసుకోవాలి. సపోజ్ లోపల చిగురు లోపల విరిగితే ఎక్స్రేస్ అవి తీసుకొని చూస్తాము. కంపల్సరీ తీయాల్సిన అవసరం ఉండదు, ఉన్న పన్నుని కాపాడే ప్రయత్నం చేస్తాము.
ఇక లోపల వేరు లోపల విరిగితే మాత్రం తీయాల్సి వస్తుంది. తీసినా కూడా మళ్ళీ మనం ఇంప్లాంట్ చేయడం కానీ పక్క పళ్ళు సపోర్ట్ టీత్ పెట్టడం చేయొచ్చు అన్నట్టు. కంపల్సరీ పన్ను తీస్తే మాత్రము విరిగిపోయి తీయడం కానీ ఏ కారణంతోనైనా పన్ను

0: ఊడిపోతే తీసేయడం జరిగితే మాత్రం పక్క పళ్ళు జరిగిపోయి సందులు రావడము, లేదంటే ఆపోజిట్ కింది పన్ను కానీ ఆపోజిట్ సైడ్ పన్ను పైకి జారడం జరుగుతుంటుంది. సో దాంతో పక్క పళ్ళు అటు ఇటు పక్క పళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి, తట్టుకొని ఫుడ్ అంతా విరిగి పుప్పలు రావడం అట్లా జరుగుతుంటాయి అన్నట్టు. దాంతోపాటు ఒక సైడు పన్ను లేకపోయేసరికి ఇంకొక సైడ్ నమలడం జరిగి కండరాలన్నీ పెయిన్ అవుతాయి అన్నట్టు. ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దౌడై జాయింట్స్, టీఎంజే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మరియు అసలే పళ్ళు లేకపోతే వాళ్ళకి ఏం తినరాదు, నమలరాదు. చాలా పళ్ళు లూజ్ ఉంటే, కొన్ని అసలే పళ్ళు లేకపోతే వాళ్ళకి నమలలేక ఇవన్నీ డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్, అరుగుదల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నట్టు. మోషన్ ఫ్రీగా పాస్ కాకపోవడము, గ్యాస్ ప్రాబ్లం అవుతుంటాయి, ఇండైజెషన్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి కట్టుడు పళ్ళు పెట్టడం పెడితే బాగుంటుంది అన్నట్టు. మరియు అసలే ఇప్పుడు లేటెస్ట్గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కానీ, బేసల్ ఇంప్లాంట్స్ అని అంటాము, వితిన్ 1 డేలో ఇంప్లాంట్స్ పెట్టేసి వితిన్ 1 డేలో ఒకటే రోజుల్లో మనము టీత్ పెట్టే లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. మనము నెగ్లెక్ట్ చేయకుండా అలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నట్టు. పళ్ళు ఊడిపోయినా కూడా మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. ఈవెన్ దవడ పళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు, ఓన్లీ ముందర పళ్ళు పోతే ముందటి పెట్టుకుంటాం చూపుకి బాగుంటది కదా అని. ముందర పళ్ళు ఎక్కువ మటుకు చూపుకి ఎక్కువ ఉపయోగపడతాయి, దవడ పళ్ళు మాత్రం నమలడానికి తినడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో దవడ పళ్ళు పోయినా కూడా మళ్ళీ రిప్లేస్ చేసుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలన్నట్టు. ఇలాగే మరియు ప్రమాదవశాత్తు కింద పడితే దవడలు విరగడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ విరిగితే మాత్రం దాన్ని ఫేషియల్ సర్జన్ అని ఉంటాం, మాక్సిల్లో ఫేషియల్ సర్జన్ మేము స్పెషలిస్ట్ అన్నట్టు మేము ట్రీట్మెంట్ చేస్తుంటాము. పళ్ళు లూజ్ అయితే కానీ వైరింగ్ ట్రీట్మెంట్ కానీ, దవడలు విరిగితే సర్జరీ చేసి దాన్ని సెట్ చేయడం అలాంటి ట్రీట్మెంట్స్ చేస్తుంటాం అన్నట్టు. ఇది రొటీన్ గా మనం ఇక్కడే చేయగలుగుతాము. సో ఇమీడియట్ గా అలాంటి ఏమన్నా కింద పడినా కూడా ఏదన్నా మనకి ప్రాబ్లం అయితే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంటాయి. చాలా మంది కింద పడుతుంటే పడినప్పుడు ఇవన్నీ ఫేస్ పోతాము, ఏమైనా కుట్లు ఉంటే, దెబ్బలు తక్కితే వాపొస్తే, నొప్పి తక్కువైనాకలు చూసుకుందాంలే అన్నట్టు అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేట్ చేస్తారు, డిలే చేస్తారు అన్నట్టు. ఎప్పుడు నెల తర్వాత వస్తే మళ్ళీ దవడలు వంకర టింకర్ అతుక్కొని మళ్ళీ సెట్ కావు. సో ఇమీడియట్ గా ఫస్ట్ డే వస్తే దాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చెకప్ చేసి అవసరం ఉన్న టెస్టులు చేసి మనము సెట్ చేసి దాన్ని చేయగలుగుతాం అన్నట్టు, మరియు కరెక్ట్ పొజిషన్ లో తీసుకురాగలుగుతాము. మరియు వీటితో పాటు మనం కామన్ గా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము, జ్ఞానదంతాలు అనేది చాలా తరచుగా కనిపించే ప్రాబ్లం అండి. అంటే చిన్న 18-19 మామూలుగా అయితే 17-18 ఏళ్ళకి అది వస్తుంటది, కొందరు కొందరికి 25-30 ఏళ్ళ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. కామన్ గా మనం 70% మందికి చెప్పుకోగలుగుతాము జ్ఞానదంతాలు వంకర వస్తుంటాయి అన్నట్టు. సో ఒక్కసారి వంకర వచ్చిందంటే ఆ పక్క పళ్ళని పుష్ చేయడము, అరగదీయడం జరుగుతుంటది. మరియు పక్క పళ్ళని దానివల్ల లూజ్ రావడము, పుప్పలు రావడం, తిన్నంత తట్టుకొని, లేదంటే చీక్ బైట్ అవుతుంటాయి, చిగురికి ఇట్లా రాపిడ్ అయిపోయి అక్కడ అల్సరేషన్ పొక్కులు రావడం జరుగుతుంటది. మరియు దవడ దగ్గర జాయింట్ ప్రాబ్లం వస్తుంటుంది జ్ఞానదంతాలతోని, పళ్ళు వంకర టింకర్ రావడం అట్లా కూడా అవుతుంటది అన్నట్టు. సో జ్ఞానదంతము వస్తున్నప్పుడు కానీ వచ్చినాకల దాంతో ప్రాబ్లం అవుతుంటే ఇమీడియట్ గా చెకప్ చేయించుకొని దాన్ని మనం స్పెషలిస్ట్ ఫేషియల్ సర్జన్ ట్రీట్మెంట్తో తీసేయడం జరుగుతుంటుంది, మేమే తీసేస్తుంటాం అన్నట్టు. సో దాని జ్ఞానదంతం వంకర వస్తే దాని పక్క పళ్ళని హాని కాకుండా, డ్యామేజ్ కాకుండా ముందే కాపాడి వీటిని తీసేస్తాము. మరియు పై పళ్ళు కూడా క్రాస్ వస్తే మాత్రం తీయాల్సి వస్తుంది. మరియు తరచుగా మనం అపోహ అనేది ఒకటి ఉంటుంది, చాలా మందికి పన్ను తీస్తే కంటి చూపుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, కంటి చూపు కోల్పోవడము, ఐ సైట్ రావడం అట్లా, అదొక పెద్ద అపోహ. చాలా మంది కామన్ గా ఈ రోజు కూడా చెప్తా ఉంటారు పన్నుకి కంటి చూపుకి ఎలాంటి సంబంధం ఉండదని. సో డాక్టర్ గారు అవసరం ఉంటేనే పన్ను తీస్తారు, పన్ను తీసినంతరం మాత్రం కంటి చూపు పోవడము గానీ ఐ సైట్ రావడం అలాంటిది ఏమి ఉండదు. సో పన్ను తీసినా కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు, తీసేటప్పుడు జాగ్రత్త తీసుకొని తీయడం అనేది బెటర్ అన్నట్టు. సో విన్నారుగా, ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ కాపాడుకొని దంత సమస్యల నుంచి మనం మనం కాపాడుకోగలుగుతాం. మరి మనం ఇప్పుడు చూస్తుంటే చాలా మటుకి స్వీట్స్ తింటా ఉంటాము, స్వీట్స్ ఎక్కువ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కూడా చుట్టాల ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటాము, వాళ్ళు స్వీట్స్ ఆఫర్ చేస్తారు, స్వీట్స్ తింటుంటాం రెగ్యులర్ గా. నేను స్వీట్స్ తినొద్దు అంటలేనండి, తిన్నా కూడా తక్కువ మోతాదులో తినండి. మరియు తిన్నాకలో ఇమ్మీడియట్లీ నోరు క్లియడం అట్లా చేస్తూ ఉండండి. ఆ షుగర్ సబ్స్టెన్స్ వలన పుప్పలు రాకుండా మనం కాపాడుకోగలుగుతాము. మరియు మీరు కానీ మీ పిల్లలు కానీ రాత్రిపూట కూడా బ్రషింగ్ చేసుకోవడము, ప్రతిసారి తిన్నాకలు కూడా పుక్లియడం అట్లా చేస్తే మనం జాగ్రత్త వల్లని కాపాడుకోగలుగుతాము.
1: ధన్యవాదాలు.
2: ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల
3: ఎత్తు వంకర పళ్ళను.

0: సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపనకు చికిత్సను అందించటం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించటమే కాదు
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశ.
2: ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రిన్యూస్ కాల్ టు ఎంబ్రేస్ స్వదేశీ గుడ్స్ అండ్ అవాయిడ్ అన్నెసెసరీ పర్చేస్ ఆఫ్ గోల్డ్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అబ్రాడ్. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran. Explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Master Super 750 in Shenzhen today. And now the news in detail. Prime Minister Narendra Modi has renewed his call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. In a video message, the Prime Minister asked Indians to shun leisure trips abroad, avoid getting married overseas and refrain from buying gold unless necessary.
1: స్వదేశీ కా మంత్ర వోకల్ ఫర్ లోకల్. విదేశం కి యాత్రాయే అగర్ ఘుమ్నే ఫిర్నే జాతే హై తో నహీ కర్నా చాహియే. షాదీ బాహ్ విదేశం మే కర్తే హై, నహీ కర్నా చాహియే. మేడ్ ఇన్ ఇండియా కే మంత్ర కో జీనా చాహియే. ఔర్ జరూరత్ నా హో తో సోనా భీ నహీ ఖరీదనా చాహియే. హమ్ జితనా జ్యాదా స్వదేశీ పర్ బల్ దేంగే, జితనా ఆత్మనిర్భర్ పర్ బల్ దేంగే, ముజే పక్కా విశ్వాస్ హై జబ్ ఆజాదీ కే 100 సాల్ హోంగే, హమ్ హమారీ యువా పీఢీ కో వికసిత్ భారత్ సుప్రత్ కరేంగే.
0: Mr. Modi congratulated the country on recording 7.8% economic growth and spoke of the need to promote self-reliance and give greater emphasis to Swadeshi products. The Prime Minister said India is progressing rapidly despite global uncertainty, wars, crises and disruptions to supply chains.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్. దేశ్ ఖుషియో సే భర్ గయా హై. లేకిన్ దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డూబీ హుయి హై. చారో తరఫ్ యుద్ధ కి ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై. సప్లై చైన్ పూరీ తరహ్ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: Taking a swipe at his critics, he said some people within the country, drowned in an atmosphere of despair, are spreading the lies all around.
1: Bharat ke bheetar bhi nirasha ki gat mein dube hue log, jhoot ki gunj charon taraf nirasha phailane mein lage hue hain. In sari cheezon ko paar karte hue, un sabhi baaton ko cheer karke, desh ne 7.8% growth hasil kiya hai. Hame is gati ko banaye rakhna, hame badhna bhi hai, aur iske liye ఆత్మనిర్భర్ భారత్ బన్నా బహుత్ జరూరీ హై.
0: Prime Minister Narendra Modi will address the valedictory session of the Ministry of Jal Shakti's departmental summit in New Delhi today. The two-day departmental summit, which commenced yesterday, is the first in a series of departmental summits envisioned by the Prime Minister to strengthen the spirit of Team India and deepen cooperative federalism. The summit brings together the center and states to deliberate on critical sectoral priorities and evolve time-bound action plans. The government has reduced the stock holding limit for sugar dealers from 4,000 quintals to 2,000 quintals effective from 15th of this month till 30th of November this year. Our correspondent reports that the new stock limit is aimed to curb

0: hoarding and speculative trading, protect consumer interest by ensuring adequate availability and price stability.
1: Currently, a stock holding limit of 4,000 quintals on sugar dealers across the country is effective from 1st of the last month. Under the amended provisions, a sugar dealer shall not hold any stock for a period exceeding 30 days from the date of receipt of such stock. The sugar dealer shall not also keep sugar in stock at any time and in any place throughout the country in excess of 2,000 quintals. However, the stock holding limit shall remain at 4,000 quintals for Kolkata and its extended metropolitan areas considering the specific market requirements of the region. The Ministry of Consumer Affairs, Food and Public Distribution said that the Kolkata area is sourcing sugar from Uttar Pradesh and Maharashtra and supplying to the eastern part of the country, including the northeastern region. With Bhanu Saklan Akhtar for Akashvani News, Delhi.
0: The government said that the country has adequate availability of onion and it has begun a calibrated and targeted release of buffer stocks through Kanda Express and road transport to ensure moderation of seasonal price pressures. The Consumer Affairs, Food and Public Distribution Ministry said that retail intervention efforts have expanded significantly across 19 cities, supported by the dispatch of over 30 trucks to ensure widespread availability. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan reviewed the progress of the Prime Minister Dhan Dhanya Krishi Yojana at a meeting in New Delhi yesterday. The meeting focused on accelerating implementation of the scheme in the 100 identified districts, strengthening convergence among schemes and improving district-level performance for farmers. More from our correspondent.
2: The Ministry of Agriculture and Farmers Welfare said that the average score of the 100 districts across the six objectives of the scheme increased from 22.54 in April 2026 to 38.85 in July 2026, an improvement of 16.31 points. The ministry said that the scheme is being implemented through the convergence of 36 central schemes of 11 ministries and departments along with the state schemes and private sector participation. A total of 121 indicators comprising 74 output indicators and 47 outcome indicators have been identified across the 36 schemes for monitoring progress against annual targets. The review emphasized on strengthening the monitoring framework to move beyond tracking activities and expenditure towards measuring outcomes and the actual benefits reaching farmers. Dhan Dhanya Krishi Yojana was approved by the Union Cabinet last year and was launched on 11th October 2025. Shiva Mishra, Akashvani News, Delhi.
0: Vice President C.P. Radhakrishnan will visit Raipur today to attend third convocation of All India Institute of Medical Sciences, AIIMS Raipur. The convocation will mark a significant milestone in the institute's academic journey, with degrees being conferred on graduating students from undergraduate, postgraduate, super specialty, doctoral and allied health sciences programs in the presence of distinguished dignitaries. This is Akashvani giving you the news.
3: Want more news? Follow us on X at AIR News Alerts and subscribe to News on Air Official on YouTube. For news on the go, follow us on X at AIR News Alerts and listen to AIR News on PB Shabd.
0: US has begun fresh strikes on Islamic Revolutionary Guard Corps IRGC targets inside Iran. Iranian media reported that explosions were heard in Bandar Abbas, Hormuz, Asaluye, Jiroft, Khesham Island, Konark, Chabahar, Rasak, Sirik and Lawan. The US Central Command said it completed the wave of strikes against Iranian military targets, which included air defense sites, mine-laying capabilities and communications sites, among others. It said that the strikes follow recent attempted attacks by IRGC against commercial shipping in the Strait of Hormuz and against American service members. Iran's foreign ministry said that the U.S. strikes hit a home hosting a wedding ceremony in the city in Kuheshtak, resulting in death of four civilian and over 50 injuries. US President Donald Trump, in a post on Truth Social, has warned that any retaliation by Iran against the very justified attack will see a stronger response by Washington. In response, Iran's IRGC claimed an attack on US military barracks at Jordan's Camp Titan. Iran's army said it targeted US forces stationed at Bahrain's Sheikh Isa Air Base. Kuwait's army said the country's air defenses responded to attacks by hostile drones from Iran. A 19-member Indian forensic team has begun analyzing DNA samples alongside forensic experts to assist in identifying people affected by the recent flash floods in Nepal. Indian Embassy said that the team commenced the analysis at the Nepal Police Central Forensic Science Laboratory and the National Forensic Science Laboratory in Kumaltar area of Kathmandu Valley. The Indian experts are working with their counterparts to speed up the processing of DNA samples collected from flood-affected areas and help establish the identities of victims and missing persons. The deployment of Indian forensic team is part of ongoing efforts to support Nepal in the aftermath of the recent flash floods, which caused significant loss of life and left several people unaccounted for. India and the US have agreed to work more closely on critical minerals following a meeting between Finance Minister Nirmala Sitharaman and US Treasury Secretary Scott Bessent. The agreement aims to strengthen the long-standing economic partnership between the two countries. The two leaders met on the sidelines of the G20 Finance Ministers and Central Bank Governors meeting in Asheville, North Carolina, yesterday. Prime Minister of Belgium, Bart De Wever, will be on a three-day visit to India beginning today. During the visit, he will hold bilateral talks with Prime Minister Narendra Modi to discuss the entire spectrum of bilateral relations and regional and global issues of mutual interest. The India Meteorological Department, IMD, has issued orange colour warning for heavy to very heavy rainfall at isolated places over Chhattisgarh, East Madhya Pradesh and Uttarakhand today. The IMD has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Bihar, Haryana, Chandigarh and Delhi today. Amid the threat of flooding in Bihar's border districts following floods in Nepal, severe erosion along the Ganga in Bhagalpur has raised concern. In Shankarpur of Kharik block, the situation remains sensitive due to the strong current and pressure of the river. More from our correspondent.
4: Severe erosion along the Ganga has washed away an old Durga temple, a Hanuman temple and around 500 meters of zamindari embankment in the Navgachhia block. People from the affected areas have been shifted to safer locations. Teams of the Water Resources Department are working on a war footing to control the erosion. Senior officials and engineers are present at the site and are continuously monitoring the situation. Water Resources Minister Vijay Kumar Chaudhary said that the erosion has intensified due to an unexpected change in the course of the Ganga. He said all possible efforts are being made to check the erosion and situation is being closely monitored. Meanwhile, a rise in the water levels of major rivers has led to flooding at several places in Saran, Vaishali, Begusarai, Buxar, Jahanabad, Nawada and Aurangabad districts. The administration and Water Resources Department are maintaining close vigil in vulnerable areas. Savita Parikh, Akashwani News, Patna.
0: In badminton, India's leading shuttler Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma will begin their campaigns today at the China Masters Super 750 in Shenzhen, Guangdong Province. Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will also be in action in men's doubles. Earlier, Unnati Huda has made an early exit from the tournament yesterday after she lost to South Korea's Kim Jae-yeon in straight games in the opening round of the women's singles. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
5: Thank you, Shagun. Prime Minister Narendra Modi asks SCO member nations to unite and fight against terror, shun double standards, resolve conflict via dialogue, respect sovereignty, leads the Asian age. All systems are go, storm-proof economy, August queues lead to growth, headlines the Economic Times, adding several macro indicators bring further economic cheer, GST mop-up grows 15%, car sales zoom and other signals stay green on resilient strength. In a historic milestone for the Indian Air Force, Air Vice Marshal Shakti Sharma has become the first woman officer, non-medical, in the country's armed forces to attain the rank of Air Vice Marshal or equivalent, informs the Pioneer. And finally, scientists from the Zoological Survey of India in collaboration with ICAR, Center Marine Fisheries Research Institute, and international experts have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast, informs the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
6: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
7: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
9: ప్రతి సోమవారం, ప్రతి బుధవారం మనకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వివిధ విభాగాల వైద్య నిపుణులు చక్కగా మన సమస్యలకి తగినటువంటి సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం.
10: నమస్కారం అండి.
9: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూసినట్టయితే ఈ సీజన్ లో డెంగ్యూ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు డెంగ్యూ వ్యాధి అంటే ఏమిటి, ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఎందుకు వస్తుంది?
10: నేను డాక్టర్ దీపక్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మన టాపిక్ సార్ అడిగినట్టుగా డెంగ్యూ జ్వరము. మామూలుగా డెంగ్యూ జ్వరం మనకు ఒక వైరస్ ఉంటుంది, మనకు డెంగ్యూ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనకు దోమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ప్రధానంగా మనకు ఒక రకమైన దోమ, ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే మీ చుట్టుపక్కల వేరే ఎవరైనా పేషెంట్ డెంగ్యూతో బాధపడిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కుట్టిన దోమ మనకు కూడా కుట్టినప్పుడు ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి.
9: ఇప్పుడు మీరు అన్నట్టు ఇది దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నారు. అయితే ఈ యొక్క దోమ కాటు గురైన తర్వాత మనకు ఫస్ట్ కనబడేటువంటి డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు?
10: డెంగ్యూ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రధానంగా మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందులో చాలా కామన్ గా మేము చూసేది అతి తీవ్రమైన జ్వరం. కొందరిలో 102, 103 అంతకంటే ఎక్కువ కూడా నమోదవచ్చు. ఈ జ్వరం కూడా సడన్ గా చాలా అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు తలనొప్పి, చాలా భరించలేని తలనొప్పి చాలా మంది కంప్లైంట్ చెప్తుంటారు. అలాగే రెండు కళ్ళ వెనకాల మనకు పెయిన్, రిట్రోఆర్బిటల్ పెయిన్ అంటారు. ఇది కూడా చాలా ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్. వీటితో పాటు ఇంకా ప్రధానంగా మనకు వేరే లక్షణాల్లో ఏంటిదంటే జాయింట్ పెయిన్స్. ఈ డెంగ్యూని యాక్చువల్ గా మనము బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. రీజన్ ఏంటిదంటే బోన్స్, జాయింట్స్ విపరీతంగా పెయిన్స్ రావడం కూడా చూస్తుంటాం. అలాగే కొద్ది మంది పేషెంట్లో కండరాల నొప్పులు, నీరసం ఇవి కూడా కనిపిస్తాయి. దీంతో పాటుగా మామూలుగా ఇవి మనకు చాలా అంటే ఇనీషియల్ స్టేజ్, అంటే డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన స్టార్టింగ్ లో వచ్చే కంప్లైంట్స్. కాకపోతే కొద్ది మందిలో ఈ వైరస్ తీవ్రత చాలా ఎక్కువ వాళ్ళల్లో ఈ డెంగ్యూ లక్షణాలు చాలా తీవ్రంగా మారిపోతాయి. అందులో ప్రధానంగా మనకు కనిపించేవి ఏంటిదంటే మీ కంటిలో గానీ, నోటి చుట్టుపక్కల గానీ, లేదా యూరిన్ లో గానీ, మోషన్ లో గానీ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు విపరీతంగా కడుపు నొప్పి, దాంతోపాటు వాంతులు, కంటిన్యూగా వాంతులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మామూలుగా ఈ బ్లీడింగ్ కి ప్రధానమైన కారణం ఏంటిదంటే మన బాడీలో రక్త కణాలలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, రక్త ఫలకికలు అని, అవి తగ్గినప్పుడు మనకు బ్లీడింగ్ అవుతుంది. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఈ రక్త ఫలకికల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది.
9: బాగుంది డాక్టర్ గారు, మీరు ముఖ్యంగా ఈ డెంగ్యూ లక్షణాలు మనం ఎట్లా అనేది చక్కగా వివరించారు. అయితే ఈ డెంగ్యూ వ్యాధి ఒక్కొక్కసారి చిన్నగానే తగ్గుతుంది అని అంటారు, కానీ ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయింది అని అంటారు. అసలు ఇది ఎప్పుడు సీరియస్ అవుతుంది, దీన్ని ఎప్పుడు మనం సీరియస్ గా భావించాలి?
10: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా డెంగ్యూ చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్ లో ముందట చెప్పిన లక్షణాలతోటే తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా పరిణమిస్తుంది, కొద్ది మంది పేషెంట్లు చనిపోవడం కూడా జరుగుతుంది డెంగ్యూలో. సో ఎప్పుడు మనం ఈ కేసుని సీరియస్ గా తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రధానంగా మనకి మీరు ఈ ఫీవర్ ఇవి కాకుండా మీకు కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నా, లేకపోతే మీ పొట్టలో విపరీతంగా నొప్పి స్టార్ట్ అయినా, అలాగే మీకు ఎక్కడైనా బ్లీడింగ్ నేను చెప్పినట్టుగా కంట్లో కానీ లేకపోతే నోట్లో పళ్ళ మధ్యలో కానీ బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, అలాగే మోషన్స్ లో కానీ, కొద్ది మందికి మోషన్స్ బ్లాక్ అవడం కూడా చూస్తుంటాము, ఇట్లాంటి బ్లీడింగ్

0: సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా తీవ్రంగా డెంగ్యూ మారుతుంది అనే దానికి ఒక ఇంపార్టెంట్ సంకేతం ఇది. వీటితో పాటు మీరు ఇంటి దగ్గర మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు గానీ ఇట్లా ఉన్నప్పుడు గానీ బీపీ తగ్గడం కూడా మేము ప్రధానంగా చూస్తుంటాం. సో బీపీ 100 అంతకంటే తగ్గినప్పుడు కూడా వీళ్ళలో చాలా సీరియస్ అవుతుంది అనే దానికి చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి. కంపల్సరీ మీరు ఇవన్నీ ఏ లక్షణాలు ఉన్నా గానీ మీరు ఇమీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇంపార్టెంట్.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
2: అవును డాక్టర్ గారు, అంటే సర్వసాధారణంగా మనము ఈ డెంగ్యూ వ్యాధి అనేటువంటిది వస్తుంటది, ప్లేట్లెట్ రక్త కణాలు కొంచెం తగ్గిపోతూ ఉంటాయండి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయంటారు, చిన్న చిన్న మందులతో కూడా తగ్గిపోతుంది, అది బాగానే ఉంది. సీరియస్ అయినప్పుడు మాత్రం ఇది చాలా డేంజర్ గా, మీరు అన్నట్టు ముక్కుల నుంచి రక్తం కావడం, కళ్ళల్లో నుండి రక్తం రావడం, చెవుల నుంచి రక్తం రావడం లాంటి ఇట్లా సింప్టమ్స్ బయటపడతాయంటారు. మీరు అన్నట్టు మోషన్స్ లో కూడా ఈ కనపడవచ్చు, బ్లాక్ మోషన్ అట్లాంటిది అని. సరే, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, మరి దీని ట్రీట్మెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటే, ఎప్పుడు మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ట్రీట్మెంట్ కి ఎంతకాలం పట్టచ్చు?
0: మామూలుగా డెంగ్యూ వైరస్ అనేది ఒక వైరస్, దీనికి యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఏమి ఉండవు. సో పేషెంట్ మన ప్రధానంగా సింప్టమ్స్ వైజ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇనీషియల్ స్టేజ్లో, అంటే నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి జస్ట్ వాటర్ కన్జంప్షన్, అంటే నీళ్లు బాగా తీసుకోమని చెప్తాము, అలాగే సింపుల్ పారాసిటమాల్ ఇవి తీసుకుంటే సరిపోతుంటుంది. అదే మేము తర్వాత చెప్పినట్టుగా పేషెంట్కి ఏదైనా ఇప్పుడు వామిటింగ్స్ రావడము లేదా కడుపు నొప్పి లేకపోతే బ్లీడింగ్ ఇట్లా అవుతున్న వాళ్ళలో మాత్రము కంపల్సరీ అడ్మిషన్ చెప్పి అందులో మేము ఐవీ క్యాన్లు, అంటే మేము నరాల ద్వారా సెలైన్ ఎక్కియడం చేస్తుంటాము. దీంతోపాటు వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ సింప్టమ్స్, అంటే రక్త కణాలు మామూలుగా మన బాడీలో 150,000 అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటారు, కానీ డెంగ్యూలో ఒక్కోసారి కొందరికి 10,000 అంతకంటే కూడా తక్కువ పడిపోతుంటాయి. సో ఎవరైనా పేషెంట్లకి 40,000 అంతకంటే తక్కువ ఉండి బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి మేము ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు కొద్ది మంది పేషెంట్లకు 10,000 వరకు తగ్గినా గానీ బ్లీడింగ్ అవ్వదు. సో పేషెంట్కి 10,000 అంతకంటే తగ్గినప్పుడు బ్లీడింగ్ అవ్వకపోయినా వాళ్ళకి ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాం. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ప్లేట్లెట్స్ ఎక్కియాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటు ప్రధానంగా మేము చూస్తున్న వాళ్ళలో జ్వరం వచ్చిన వెంటనే బయట మీరు ఇక్కడ లోకల్ షాప్స్ లోకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ వాడడం చూస్తుంటాం మేము. వాటిలో ప్రధానంగా డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, కాంబిఫ్లామ్ అంటే రైబోప్రోఫెన్, ఇవి తీసుకుని మా దగ్గరకు వస్తుంటారు. కానీ డెంగ్యూలో మనం అందరూ చేసే చాలా పెద్ద తప్పు ఇదే, వీటిని ఎన్ఎస్ఎడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటారు, ఇవి ఎప్పుడు గానీ తీసుకోవద్దు. పారాసిటమాల్ తప్పిస్తే మీరు డైక్లోఫినాక్ గానీ, ఎసిక్లోఫినాక్ గానీ, కాంబిఫ్లామ్ గానీ ఇటువంటి టాబ్లెట్స్ కూడా డెంగ్యూలో తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వల్ల మీకు బ్లీడింగ్ రిస్క్ చాలా హై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఐవీ ఫ్లూయిడ్స్, ఇంకా మీకు డెంగ్యూ చాలా తీవ్రంగా ఉంది అంటే డెంగ్యూలో ఇంకా ఏమవ్వచ్చు అంటే మీకు లంగ్స్ లో కానీ పొట్టలో కానీ వాటర్ అయ్యి వాటర్ కూడా రావచ్చు, అలాగే మీ బీపీ కంప్లీట్ గా పడిపోవచ్చు. సో ఇట్లా బీపీ పడిపోయిన వాళ్ళలో వీళ్ళందరినీ ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాము, వాళ్ళకి బీపీ పెంచే మెడిసిన్స్ పెడతాము, అలాగే సెలైన్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇవి అండి, వీటికి ప్రధానంగా యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు.
2: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ రోజులలో మనం మీరు చెప్పినట్టు అది చాలా కామన్ గా అయిపోయింది. ఒక మెడికల్ షాప్ కి వెళ్ళిపోవడం, నాకు ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఇట్లా టాబ్లెట్ అని అడగడం, వాళ్ళ వెంటనే పారాసిటమల్ విత్ ఏదో పెయిన్ కిల్లర్ కలిపి ఇవ్వడం, సో ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇదే డెంగ్యూలో అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్ కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందన్నారు. చాలా మంచి మాట చెప్పారు, శ్రోతలు ఇది చాలా గమనించండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ డెంగ్యూ వ్యాధిని మనం ఎట్లా నివారించవచ్చు, నివారణ మార్గాలు ఏమిటంటారు?
0: డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే ప్రధానంగా మనం నివారించాల్సింది దోమలు, దోమల కాటులే. మనకు ఫస్ట్ దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి. వీటిలో ప్రధానంగా దోమ తెరలు వాడడం గానీ, లేకపోతే కర్టెన్స్ వాడడం గానీ, లేకపోతే మస్కిటో రిపెల్లెంట్స్ అని ఉంటాయి ఆ క్రీమ్స్ పెట్టుకోవడం గానీ, ఇవి మస్కిటో కాయిల్స్ ఇవి వాడడం గానీ చాలా ఇంపార్టెంట్ మనం పడుకున్నప్పుడు. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో, యాక్చువల్ గా ఏడిసి జిప్టే దోమలు ఫ్రెష్ వాటర్ లో ఎక్కువ పెరుగుతాయి. సో ఆ ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు మీరు వాడి పడేసిన వాటర్ బాటిల్లు, వాటర్ క్యాన్లు, లేకపోతే వాడి పడేసిన టైర్లు, వీటిలో వాటర్ బాగా నిల్వ ఉండడం చూస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వారంలో ఒక రోజు ఈ వాటర్ క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ చేసి పడేయడానికి పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెథడ్ ఫర్ డెంగ్యూ అన్నమాట. సో డెంగ్యూని మనం నివారించాలంటే దోమకాటు నివారించడం ఒకటే మార్గం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్

0: మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా దోమ తెరలతో అట్లాగే ఇప్పుడు రకరకాల మార్కెట్లో జెల్స్ దొరుకుతున్నాయి ఒంటికి పూసుకోవడానికి, అవి అట్లాగే మీరు అన్నట్టు ఇంకా బ్యాట్స్ అవి కూడా దొరుకుతున్నాయి, వీటి ద్వారా దోమలు చంపుకోవచ్చు లేకపోతే దోమలు కొట్టకుండా చూసుకోవచ్చు. ఇంకోటి అంటే ప్రధానమైన విషయం ఏమన్నారంటే మీరు ఇంటి చుట్టూ ఉన్నటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి అనేటువంటిది. చాలా మంది మీరంటే కొబ్బరి బొండలు దాకా అక్కడ పడేస్తారు, దాంట్లో నీళ్ళు నిండుతుంటాయి, పాత టైర్లు ఉంటాయి దాంట్లో నీళ్ళు ఉంటాయి, మంచిగా దోమలు గుడ్డుపెట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసినట్టయితే నివారించవచ్చు అని అంటున్నారు. అయితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డెంగ్యూ వ్యాధికి?
2: డెంగ్యూకి రీసెంట్గా డెంగ్యూ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ లేవు. ఇంకో 1 or 2 years రావచ్చు. అది చాలాసార్లు డెంగ్యూను నివారించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక శుభ పరిణామం, ఎందుకంటే చాలా మంది ఎవ్రీ ఇయర్ డెంగ్యూతో చాలా మంది చనిపోతున్నారు. సో డెంగ్యూ వ్యాక్సిన్ రావడం వల్ల, వ్యాక్సిన్ ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ వస్తే డెంగ్యూ కేసెస్ తగ్గే ఛాన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమకాటును నివారించడమే చాలా ఉత్తమమైన మార్గం. అలాగే కొద్ది మంది మా దగ్గరికి చెట్ల మందులు తాగేసి వస్తున్నారు, అంటే లైక్ పపాయ అని లేకపోతే ఇంకా వేరే వేప అని అవి తాగేసి వచ్చి వాటితో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు, డెంగ్యూలో ప్రధానంగా మనకి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు 5 to 8 రోజుల మధ్యలో మన బాడీలో యాంటీబాడీస్ అనే ఒక కొన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీలో తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారయ్యి మన ఆ వైరస్ ని చాలా సార్లు వైరస్ ని చంపిస్తాయి అనమాట. సో చాలా మందికి 7-8 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ మేము పెరగడం చూస్తుంటాం. కానీ కొద్ది మంది 6th రోజు 5th రోజు ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత అవి తాగి దాంతోనే పెరిగినాయని మా దగ్గరికి అపోత వస్తున్నారు. అది యాక్చువల్లీ రాంగ్. సో ఏ పేషెంట్ అయినా డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి 7-8 రోజుల వరకు కంపల్సరీ డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది. తర్వాత 7-8 రోజుల తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మందిలో ప్లేట్లెట్స్ పెరుగుతుంటాయి. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో మాత్రం ఇంకా తగ్గే ఛాన్సే ఉంటుంది. సో వీటికి పపాయ జ్యూసెస్ గానీ లేకపోతే వేపరసాలకు గానీ ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీ అవి తీసుకుంటే ఇంకా వాంతులయ్యి ఇంకా పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. కాకపోతే మీరు ఫుడ్ లో పపాయ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే కొబ్బరి వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అట్లా వాటికైతే కాంట్రాఇండికేషన్ అయితే ఏం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పినారు, అంటే ఆహారం గురించి చెప్పినారు, మీరు అన్నట్టు ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనం ఇంకా సమర్థవంతంగా ఇలాంటి వ్యాధులను గట్టిగా ఎదుర్కోవచ్చు అంటారు?
2: డెంగ్యూ ఈ రోజు ప్రధానంగా డెంగ్యూలో ఏంటిది అంటే, డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన వాటిలో చాలా ఇంపార్టెంట్ కేవలం వాటర్ అండి. వాటర్ మనకు 2.5 to 3 liters కంపల్సరీ తీసుకోవాలి అడల్ట్ అయితే. సో దాంతోపాటుగా కోకోనట్ వాటర్, దాంతోపాటు లిక్విడ్ జ్యూసెస్ కానీ లేకపోతే ఇటువంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కూరగాయలు అన్ని తీసుకోవచ్చు. కానీ మీకు పొట్టలో అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అట్లా సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెంగ్యూలో బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి అప్పుడు మనం కారం కానీ స్పైసీ ఫుడ్ కానీ తీసుకోకపోవడం ఉత్తమం. చాలా లైట్గా ఇడ్లీ కానీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ వెజ్ కానీ కారం ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. మసాలాలు కూడా తీసుకోవద్దండి. మెయిన్ గా కొబ్బరి వాటర్, ఫ్రెష్ వాటర్ ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి ఇవేంటి అంటే బీపీని కూడా పడిపోకుండా చూసుకుంటాయి అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. ఈ రోజు ముఖ్యంగా చాలా సర్వసాధారణంగా ప్రతి చోట, అంటే గ్రామము, మండలము, పట్టణము అని తేడా లేకుండా అంతటా ఈ దోమల వ్యాప్తి అనేటువంటిది ఉంది. అట్లాగే దోమల వల్ల వచ్చేటువంటి అత్యంత డేంజరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలేంటి, దీన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు, అట్లాగే దీనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: మరింతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు శ్రోతలకు సూచనలు అందించారు.

ఆనందరంజని. సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట మున్నా చిత్రం నుండి.

0: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
0: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
0: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాటగా వచ్చేస్తుంది చంద్రముఖి చిత్రం నుండి.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై సినీ రంజని కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో చివరగా సిద్ధార్థ గానం చేసిన బొమ్మరిల్లు చిత్రంలోనిది. ఈ పాటకు సంగీతం సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో సినీ రజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు, మీ మనసుకు నచ్చిన సినీ గీతాలను మన వాట్సాప్ వేదిక ద్వారా మీ ముందుకు తీసుకువస్తోంది మీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు మన వాట్సాప్ నంబర్కు పంపిన సందేశాలను వారి కోరిక మేరకు పాటలను విందాం. అంతకంటే ముందు మన వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి, 8462245066. వాట్సాప్ నంబర్ మరోసారి 8462245066. ఇక మొదటి శ్రోత పంపిన సందేశం చూద్దాం. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య, వీరందరి కోసం సహస్ర చీర శ్వేత అపూర్వ చింతామణి చిత్రం నుండి ఈ పాటనిందాం. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: కలిలవాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: దరమాండ్ షాప్.
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
4: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: ఎత్తు, వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ప్రకటనల అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలోని మరో సందేశం, చాణిక్య చంద్రగుప్త సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాధవి, లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, రాములు, రాములమ్మ, వీరందరి కోసం చాణక్య చంద్రగుప్త సినిమా నుండి ఈ పాటను విందాము.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: మరో సందేశం నిజామాబాద్ నాగారం నుండి రామగిరి శ్రీకాంత్, గౌతమి, ధనుష వీరు కోరుతున్న పాట అజ్ఞాతవాసి సినిమా నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శుభోదయమంటూ మరో మెసేజ్ వచ్చేసింది. నందిపేట్ మండల్ 1LK నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్ వీరు కరెంట్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాటను విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8:00 వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు.

హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో మెసేజ్. నిర్ణయం చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, ఇంకా ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతెబిందు, క్యాట్రాక్ట్, శుక్లాల కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. హృదయ రాగాలు కార్యక్రమంలోని మరో సందేశం, చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరు అమరన్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు వర్తి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో సందేశం. జానకిరాముడు చిత్రం నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి సురేందర్, బుచ్చమ్మ, అభినయ, వివేక్, చారి, రజిత వీరందరి కోరికపై జానకిరాముడు చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలకు గమనిక, ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకటీస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే అదే రోజు అనగా శనివారం ఉదయం 8 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్దకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.

మరో సందేశం, ఎవరే అతగాడు చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బర్కం నర్సయ్య, కరుణాకర్, ఫారెస్ట్ నర్సయ్య, గోలి రమేష్, అంగరి చందు, ఇంకా హరి.

0: ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: హృదయరాగాలు కార్యక్రమంలోని చివరగా సందేశం పంపించారు కర్నూలు డిస్టిక్ చిన్నటేకూర్ గ్రామం నుండి ఎర్రస్వామి, సతీష్, రాము, సువర్ణ, జాన్సీ, సునీత, పునర్విక. వీరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

ఈ పాటతో హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఈ పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పథకాల నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమాపేశాల ద్వారా 22A భూముల విషయంలో వాస్తవాలేంటో ప్రజలకు చెబుతామన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, అణుభద్రతా శాఖ మంత్రి కార్టన్స్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగంలో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటెకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన వెల్లడించారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుండి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటిస్తుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు 4వ తేదీన నిర్వహిస్తారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరం, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లోక్ సమయం 10:04 దాటి 20 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఈ రోజు 2000వ సంవత్సరం నుండి 2010వ సంవత్సరం మధ్యలో విడుదలైన చిత్రాల్లో మీకిష్టమైన పాటలు, అంటే బాగా ఎవర్ గ్రీన్ హిట్స్ అయిన పాటల్ని 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. మీ పాట వివరాలు, మీ వివరాలు వాట్సాప్ చేసి సందేశం పంపిస్తే నేను మీకు ఇష్టమైన పాటని ప్లే చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ముందుగా మీరు విన్నారు రోబో చిత్రానికి విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట, రచన వనమాలి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను మాకు వినిపించమని మనకు సందేశం పంపించిన శ్రోతలు వెంకటేష్ నందిపేట నుండి, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మరియు ఇదే పాటను మా కోసం వినిపించమని మనకు సందేశం పంపించిన శ్రోతలు భావందుల మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి, మీ అందరి కోసం ఈ పాట వినిపించాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వినబోతున్న పాట గుడుంబా శంకర్ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని మనకు సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్, అభిద ఆయిష మరియు భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, భూదాన్ పోచంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. ఇంకా 300 quarters నుండి నరసింహరావు గారు కూడా ఇదే పాటను వినిపించమంటున్నారు. మీ అందరి కోసం గుడుంబా శంకర్ చిత్రం నుండి మల్లికార్జున్ ప్రేమ్జీ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుండి 2010, 2000 నుండి 2010 మధ్యలో విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు వింటున్నాం. స్టూడియోల సమయం 10:18 దాటి 35 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. తరువాత రాబోతోంది శంకర్ దాదా MBBS చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించండి అంటూ మనకు సందేశం పంపించారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనూజశ్రీ, హరిదీక్షిత్. ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ బాయ్, నయీముద్దీన్, మతీన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మహమ్మద్ యాసీన్, మోసా కరీం, షేక్ సలీం మరియు వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు మీ అందరి కోసం శంకర్ దాదా MBBS చిత్రం నుండి ఒక సూపర్ హిట్ పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ సమయం 10:24 దాటి 34 సెకండ్లు. చాలా మంది శ్రోతలు మనకి బోలెడని సందేశాలు పంపిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, మాకు మంచి పవన్ కళ్యాణ్ గారి పాట వినిపించండి అంటూ చాలా సందేశాలు వచ్చాయి. మరి మీ అందరి కోసం గబ్బర్ సింగ్ చిత్రం నుండి ఆకాశం అమ్మాయి అనే పాట వస్తోంది. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి, ఫులాంగ్ నిజామాబాద్ నుండి మహమ్మద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫాసీ, జునేద్, జుబేర్, ముక్రమ్, నోమన్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే రామ్, హైమా, చానిక్ష పేరు బాగుందండి, చానిక్ష, చేతన్, హైదరాబాద్ ప్రగతినగర్ నుండి, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, మీ అందరి కోసం గబ్బర్ సింగ్ చిత్రం నుండి శంకర్ మహదేవన్ గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోల సమయం 10:30 దాటి 50 సెకండ్లు. శ్రోతలు ఎంత ఆత్మీయమైన సందేశాలు పంపిస్తారో అంత కరుకైన సందేశాలు కూడా పంపిస్తున్నారు. ఏమిటో బెదిరింపు సందేశాలు కూడా పంపిస్తున్నారు. మరి తరువాత ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం మాస్ చిత్రంలోని పాట వినిపించగలరు అంటూ మనకు సందేశం పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అరవింద్, లక్ష్మి, బుల్లోడు, వేదవతి, హైమవతి, మోహన్, పవన్ మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద మంగళారం గ్రామం నుండి కోరుతున్నారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తోంది మాస్ చిత్రం నుండి ఈ సూపర్ హిట్ ట్రాక్.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. అసలు ఏంటి ఈ సందేశాలు వెల్లువలా వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాటలు వినిపించమంటూ ఎంతమంది శ్రోతల సందేశాలు పంపిస్తున్నారు. సాధ్యమైనంత వరకు వింటూనే ఉన్నారు కదా. మరి తరువాత బద్రి చిత్రం నుండి ఒక మంచి పాట మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి గన్విత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ చణిక అలాగే పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్ లావణ్య సాయి ప్రకాష్ అనిల్ కుమార్ సంధ్యారాణి మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడు శ్రీనివాసరావు గారు గంగాభవాని గారు న్యూజిలాండ్ నుంచి అంత సుదూర ప్రాంతం నుండి సందేశం పంపించారు నగేష్ గారు. మీ అందరి కోసం బద్రి చిత్రం నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు శ్రోతలు, గమనించగలరు. చాలా కొత్త పాటలు కూడా ఆ పాటలు వినిపించమని సందేశాలు పంపిస్తున్నారు. 2000 సంవత్సరం నుండి 2010వ సంవత్సరం మధ్యలో విడుదలైన చిత్రాల్లోంచి సూపర్ హిట్ ట్రాక్స్ వింటున్నాం మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. తరువాత రాబోతున్న పాట అతడు చిత్రంలో ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమలా యశ్న త్రివేద, అలాగే చంద్రశేఖర్ గుడి మల్కాపూర్ మార్కెట్ నుండి మనకు సందేశం పంపించారు. మోహన్ రావుపేట నుండి అడ్డగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, శాంతాబాయి మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా కూకట్పల్లి హైదరాబాద్ నుండి శాంతకుమారి కందుల, ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. మహాలక్ష్మి, మున్నా, మహావీర్, మహేష్, సుగుణ, కృష్ణ, భవాని మరియు వారి మిత్ర బృందం అందరూ ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఇంకా భూదాన్ పోచంపల్లి నుండి యలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, మీ అందరి కోసం అతడు చిత్రం నుండి వచ్చేస్తుంది ఒక సూపర్ హిట్ ట్రాక్.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Ammakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోల సమయం పరిగెట్టేస్తోంది. 10:50 దాటి 10 సెకండ్లు అవుతోంది. తరువాత ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఖుషి చిత్రం నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినిపించమని మనకు సందేశం పంపించారు దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, అలాగే సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయ్బాను, మీనా సత్యం, శారదా సుధీర్, మాధవి ఆంజనేయులు బుధాన్ భోజంపల్లి నుండి, పటాన్ చెరువు నవ్యాది గ్రాండ్ కాలనీ నుండి, స్వరాగ్ని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఇంకా ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. కొమ్మాల గ్రామం నుండి మహమ్మద్ ఖాదిర్, జుబేదా, షంషీర్, జీషాన్, ఇంకా వారి కుటుంబ

అంటే ప్రేమే. ఎంతో ఆత్మీయమైన సందేశాలు పంపిస్తున్నారు. స్టూడియో క్లాక్ ల సమయం 10:55 దాటి 50 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఆఖరి పాట అని చెప్పే సమయం వచ్చేసింది. సమరసింహారెడ్డి చిత్రం నుండి రావయ్య ముద్దులమామ అనే పాటను మాకోసం వినిపించండి అంటూ శ్యామ్ లాల్, జగన్ మోహన్, జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి, అలాగే పీర్జాదిగుడా నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్, నిజామాబాద్, తాళ్లరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయికిరణ్, వైష్ణవి మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఇదే పాటను మాకు వినిపించండి అంటున్నారు వరంగల్, కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజా, లోహిత్. మరి ఈ రోజు సందేశాలు పంపించిన శ్రోతల అందరి కోసం చివరిగా ఎవర్గ్రీన్ హిట్స్ లో వస్తుంది సమరసింహారెడ్డి చిత్రం నుండి ఈ సూపర్ హిట్ ట్రాక్.

మరి మీ అందరికీ టాటా చెప్పే టైం వచ్చేసింది. మళ్ళీ మరొక రోజు మీ అందరినీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం. 11:03 గుర్తుకొస్తున్నాయితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో భారత్ సాధ్యమైనంత మేర సహాయాన్ని అందిస్తూనే ఉంది. సహాయక సామగ్రి, రక్షణ బృందంతో కూడిన 5వ భారతీయ విమానం ఈరోజు నేపాల్ కు బయలుదేరింది. ప్రత్యేక పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రక్షణ బృందం 5.5 టన్నుల అత్యవసర మందులను ఈ విమానం తీసుకువెళుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. స్వదేశీ వస్తువులను

ప్రోత్సహించాలని, బంగారం వంటి అనవసర కొనుగోళ్లకు, విదేశాల్లో జరిగే వివాహాలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. దేశం 7.8% ఆర్థిక వృద్దిని నమోదు చేసినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఆత్మ నిర్భరతను ప్రోత్సహించాలని, స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం పంజకోటలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ఈ ఉదయం భువనగిరిలో బీజేపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్లో స్పందిస్తూ, భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలు యోధుల్లా నిలబడ్డారని, గాయాలైనా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. 7 వరి రకాల విత్తనాలకు ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ది పొందేందుకు రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదుతో ఈ నెల 10వ తేదీలోగా వివరాలను విత్తన డీలర్ వద్ద ఏఈఓ ద్వారా ఓఎల్ఎంఎస్ యాప్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న నిలిపివేసింది. తదుపరి విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమాపేశం నిన్న జరిగింది. ప్రత్యేక అధికారి జయేష్ రంజన్, కమిషనర్ ఆర్వి కరణన్ నేతృత్వంలో జరిగిన ఈ సమాపేశంలో పౌర మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్దికి సంబంధించిన ప్రతిపాదనలను చర్చించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ ప్రాయోజిత కోటాలో మిగిలిన సీట్లకు 3 సెప్టెంబర్ వాకిన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. పాటలను కంపోజ్ చేయడంలో సంగీత దర్శకుడిది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. పాప్ సాంగ్ స్టైల్లో సాంగ్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, అఫ్కోర్స్ నిర్మాత కూడా అనుకోండి. అర్థమైందిగా ఈరోజు మనం ఎవరి పాటలను గుర్తు చేసుకోబోతున్నాము. పోనీ ఈ పాట వినండి, క్లారిటీ వచ్చేస్తుంది మీకే.

పాట వినగానే అర్థమైపోయింటుంది కదా మీకు, రమణ గోగుల గారు. ఎస్, అసలు ఈ పేరు వినగానే హిట్ సాంగ్స్ ఎన్నో అలా గుర్తొచ్చేస్తాయి. మరి ముఖ్యంగా ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ బ్రేక్ త్రూ మూవీస్ బద్రి, తమ్ముడు కదా, అస్సలు ఇలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అన్ని కూడా రమణ గోగుల గారే మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆల్బమ్స్ అంటే గుర్తొచ్చింది, రమణ గోగుల గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కూడా ప్రైవేట్ సాంగ్స్ ద్వారానే. చెప్తా కబుర్లు, స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం గుర్తుకొస్తున్నాయిలో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. నిజంగా ఈ పాటలు అయితే మొత్తం డిఫరెంట్ గా అనిపిస్తే మనకి ఎప్పుడు విన్నా కూడా అదేదో ఒక ఫ్రెష్ గా తాజాగా మళ్ళీ చెప్పారని ఫీలింగ్ అనమాట. అంటే నిజంగా అది ఆ పాటలు వింటుంటేనే అర్థమైపోతుంది. అలాంటి పాటలన్నీ కంపోజ్ చేశారు రమణ గోగుల గారు. అండ్ ఇందాక చెప్పా కదా మీకు వీడియో ఆల్బమ్స్ ద్వారానే అంటే పాప్ ఆల్బమ్స్ ద్వారానే సినీ రంగంలోకి ప్రవేశించే అవకాశం దొరికింది రమణ గోగుల గారికి. అది ఎలాగంటే యాక్చువల్ గా రమణ గోగుల గారిని వరల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చెప్పొచ్చు. తన సంగీత బృందంతో కలిసి పాప్ ఆల్బమ్ ను రూపొందించి ఒక ప్రముఖ మ్యూజిక్ ఛానల్లో వీడియోను టెలికాస్ట్ చేయడంతో పాపులర్ కావడం, ఇప్పటి భాషలో చెప్పాలంటే వైరల్ అవడం అనమాట. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించడం జరిగిందనమాట. మరి చెప్తాను ఆ తర్వాత కబుర్లు, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం ప్రేమంటే ఇదే చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఈ సినిమా గురించిన కబుర్లు, ఈ పాట గురించి కబుర్లు చెప్తాను. ముందైతే పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం కదా. ఇందాక చెప్పా కదా మీకు, ఒక తన సంగీత బృందంతో కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ ని తయారు చేసి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం చేయడంతో చాలా పాపులర్ అయిపోయారు. సో తద్వారా సినిమా రంగ ప్రవేశానికి అవకాశం దొరికింది రమణ గోగుల గారికి. మ్యూజిక్ డైరెక్టర్ గా రమణ గోగుల గారి తొలి సినిమా విక్టరీ వెంకటేష్ గారి హీరోగా 1998లో వచ్చిన ప్రేమంటే ఇదేరా చిత్రం. ఇందాక విన్నాం కదా పాట, నిజంగా ఎంత మెస్మరైజింగ్ మెలోడీస్ అంటే ఈ సినిమాలో పాటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అంతే అవి. సో అది రమణ గోగుల గారి మ్యూజిక్ మ్యాజిక్. ఇక మ్యూజికల్ హిట్ కావడంతో ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమ్ముడు చిత్రానికి మ్యూజిక్ అందించే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సినిమా పాటలు ఎంత సూపర్ హిట్ మనందరికీ తెలుసనుకోండి. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు వినిపిస్తున్నాను తమ్ముడు సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్.

0: Why doesn't she just love me? Just love.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్నాం కదా తమ్ముడు సినిమాలో నుంచి ఆ సూపర్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్. నిజంగా ట్రెండ్ సెట్టింగ్ ఏంటంటే ఇప్పటికీ ఎన్ని ప్యారడీలు, ఎన్ని రీల్స్, ఎన్ని ఏమంటారు దాన్ని ఇమిటేట్ చేస్తూ వచ్చే సాంగ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పక్కర్లేదు. అంత ట్రెండ్ సెట్ చేసింది ఆ సాంగ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా. సో ఆ పాట పాడింది కూడా రమణ గోగుల గారే. అండ్ ఆ పాట ఎంత హిట్టో మీకు అందరికీ తెలుసు. ఇక రమణ గోగుల గారి స్వస్థలం వైజాగ్, ఖరగ్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ తో పాటు బాటన్ రూజ్ లోని లూసియానా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ కూడా చేశారు. ఆ తర్వాత ఒక ప్రముఖ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. కానీ మ్యూజిక్ కంటే ఉన్న ప్యాషన్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా మారి ఇదిగో ఇలా మనం మాట్లాడుకునేలా, మంచి మంచి పాటలు వినేలా సూపర్ సాంగ్స్ కంపోజ్ చేశారు, అలరించారు. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆతుడు సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్, చాలా బాగుంటుంది ఈ పాట, వినేయండి.

0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్నాం కదా ఆప్తర్ సినిమాలోని పాట, ఎంత చక్కగా జానపద గీతాన్ని కంపోజ్ చేశారు చూడండి, అద్భుతంగా ఉంది పాట. మరి అలాంటి అద్భుతమైన పాటలే చాలా ఉన్నాయి, మరి అందులో వాటిలో కొన్ని మనం ఈ రోజు వినేద్దాం. యాక్చువల్ గా ప్రేమంటే ఇదే చిత్రంతో తొలిసారిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తమ్ముడు ఘన విజయం తర్వాత మరికొన్ని విజయవంతమైన పాటలను కంపోజ్ చేసే అవకాశాలని అందిపుచ్చుకున్నారు రమణ గోగుల గారు. బద్రి, యువరాజు, యోగి, అన్నవరం, జానీ, లక్ష్మి, మౌనమేల నోయి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఆప్తుడు, ఇలా కెరీర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన చిత్రాలు. అసలు సినిమాల్లో పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏమంటారు అంతే అంటారు. ఇప్పుడైతే వినిపిస్తున్నాను యోగి సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్, కాకపోతే ముందుగా ఒక స్పాట్, స్టే ట్యూన్డ్.
1: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarshana Inka Ammakalu. Randi, 150 Paiga Stalls Lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Cheneta Pradarshananu Vikshinchandi, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. యోగి సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూన్స్ ఏ రమణ గోగుల్ గారివి. మ్యూజిక్ డైరెక్టర్ గా విలక్షణమైన విభిన్నమైన ట్యూన్స్ తో ఆకట్టుకోవడమే కాదు, సింగర్ గా కూడా అదే పంథ రమణ గోగుల గారిది. పెక్యులర్ వాయిస్ మాడ్యులేషన్ తో పాటకే కొత్త అందాన్ని తీసుకురావడం రమణ గోగుల్ గారి స్పెషాలిటీ. అందుకే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన దర్శకత్వం వహించిన జానీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఒక రీమిక్స్ సాంగ్ ని కూడా తనదైన స్టైల్లో కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. మరి ఆ పాట వినేద్దామా?

మీరు వింటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగల్ గారు గురించిన కబుర్లు. ఆయన కంపోజ్ చేసిన పాటలు ఇన్ గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక వినేశాం కదా జానీ సినిమా నుంచి ఒక రీమిక్స్ సాంగ్. యాక్చువల్ గా ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఫ్లేవర్ ఏ మాత్రం తగ్గకుండా ఆ రేంజ్ లోనే ఇప్పటికి ట్రెండ్ కి తగినట్టుగా, అంటే మ్యూజిక్ కదండి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ని అంత చక్కగా యూజ్ చేసి కంపోజ్ చేశారు రమణ గోగల్ గారు. ఆ పాట వింటే మనకి ఎంత ప్రెజెంట్ గా అనిపిస్తుందో ఈవెన్ ఈ పాట వింటున్నప్పుడు కూడా అంత ప్రెజెంట్ గా అనిపిస్తుంది. అది రమణ గోగల్ గారి గ్రేట్నెస్. యాక్చువల్ గా దక్షిణాదిలో 3 భాషలలో దాదాపు 25 సినిమాలకు మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించారు. ప్రముఖ దర్శకుడు తేజ గారు రూపొందించిన 1000 అబద్దాలు చిత్రం తర్వాత మళ్లీ ఏ సినిమాకు పనిచేయలేదు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్తాను, ఈ పాట వినిపించి వింటూ ఉండండి. ఇప్పుడు విందాం తొలి ప్రేమ సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఆ తర్వాత మరిన్ని కబులు రమణ గోగల్ గారి గురించి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. మరి ఇందాక చెప్పా కదా మీకు, తేజ గారు అంటే ప్రముఖ దర్శకులు తేజ గారు రూపొందించిన 1000 అబద్దాలు చిత్రం తర్వాత మళ్లీ ఏ సినిమాకు పనిచేయలేదు రమణ గోగుల్ గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన చదివిన ఇంజనీరింగ్ చదువుకు సంబంధించి సమాజానికి రైతులకు ఉపయోగపడే వర్క్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తూ హ్యాపీగా అనిపించిన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ను తెలుగు సినీ పరిశ్రమ ప్రేక్షకులు మిస్ అవుతున్నారనే భావన కూడా ఉంటుంది కదా. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినండి యువరాజు సినిమా నుంచి ఇసుపరిట్ సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఆయన కంపోజ్ చేసిన సూపర్ సాంగ్స్ కొన్ని వినేశాం. ఉన్నత చదువులు చదువుకుని సినీ సంగీతం మీద ఉన్న మక్కువతో తెలుగు సినీ రంగంలో ప్రవేశించి ప్రముఖ హీరోలతో ప్రేక్షకులకు ఎన్నో చార్ట్ బస్టర్స్ అందించిన అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారు స్వీయ స్వరకల్పనలోనే కాక ఇతర సంగీత దర్శకుల మ్యూజిక్ కంపోజిషన్లోనూ పాటలు పాడారు, మెప్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక దశాబ్దంలో కొన్ని తరాల వారు గుర్తుంచుకునే ఇష్టపడే పాటలను అందించిన వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారు. దట్స్ వై హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్.

సమయం 12 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు. చైతన్య స్ఫూర్తితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మాస్టర్ చిత్రం నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. అండ్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి చైతన్య స్ఫూర్తిలో ఆదర్శ రైతు శ్రీశైలం గురించి మరిన్ని కబుర్లు చెప్పే ముందు శ్రోతలకు ఒక విషయం చెప్పాలి.

డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-00923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి మర్చిపోరుగా రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక చైతన్యస్ఫూర్తి విషయానికి వస్తే, యాక్చువల్ గా మనకి రైతులకి పొలంలో కలుపు మొక్కలు వస్తే ఒక ప్రాబ్లం లాగా సమస్యగా భావిస్తారు. కానీ మీకు తెలుసా, శ్రీశైలం కలుపు మొక్కలను వరంలో భావిస్తాడని, అవి రాకపోతేనే బాధపడతాడని. ఎందుకు అంటే చెప్తాను, వింటూ ఉండండి చైతన్యస్ఫూర్తి. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఆదర్శ రైతు శ్రీశైలం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈరోజు మన చైతన్య స్ఫూర్తి. యాక్చువల్ గా ఇద్దాక చెప్పా కదా, మీకు పొలంలో కలుపు మొక్కలు ఇస్తే రైతులు సమస్యగా భావిస్తారు, కానీ శ్రీశైలం అలా భావించరని. ఎందుకంటే ఎంత కలుపు వస్తే అంత మంచిదని చెప్పే శ్రీశైలం కలుపును సేకరించి 18 రోజుల్లోనే సేంద్రియ కంపోస్ట్ ఎరువుగా మార్చుకుంటున్నారు. మరి అదలాగో తెలుసుకోవాలిగా. అయితే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో మెస్మరైజింగ్ సాంగ్ ఆన్ ద వే.

ఏలని అంటే ఏమిటో కొన్ని పాటలు వింటుంటే అలా మెస్మరైజ్ అయిపోతూ ఉంటాం కదా. అనంతపురం సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ మెస్మరైజింగ్ సాంగ్ వినేసాం. ఎన్నిసార్లు విన్నా కూడా ఆ పాటలు అలా విలీనం అయిపోతాం, మైమర్చిపోతాం అనమాట. జేమ్స్ వసంత్ మ్యూజిక్ అండ్ వెన్నెల కంటి గారి సాహిత్యం, అద్భుతమైన పాట. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM. మరి చైతన్య స్ఫూర్తిలో గట్కేసర్ అంకుశాపురం చెందిన ఆదర్శ రైతు శ్రీశైలం గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విషయాలు చెప్పే ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. సిద్దంగా ఉండండి, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తోంది. ఇక చైతన్య స్ఫూర్తి విషయానికి వస్తే, మనము ఇందాకే అనుకున్నా కదా, కలుపు మొక్కలతోటి సేంద్రియ కంపోస్ట్ తయారు చేసుకుంటారు శ్రీశైలం గారు, అది కూడా 18 రోజుల్లోనే. 200 లీటర్ల డ్రమ్ములో 50 కిలోల కంపోస్ట్ తయారవుతుందంటే తెలుసా? దీని విలువ కిలో 10 రూపాయల చొప్పున 500 రూపాయలు. సాయిల్ టు సాయిల్ పద్దతి ద్వారా భూసారాన్ని పెంచుతూ రసాయన వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తున్నారు శ్రీశైలం. సమీకృత బహుళ పంటల విధానంతో ఒకేసారి 5 రకాల పంటలను పండిస్తూ నిరంతర ఆదాయ ప్రవాహం ఉండేలా చూసుకుంటున్నారు. నిజంగా గ్రేట్ కదా, ఎందరికో ఆదర్శం. మరి ఇంకొన్ని విషయాలున్నాయి చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఘట్కేసర్ అంకుశాపురానికి చెందిన ఆదర్శ రైతు శ్రీశైలం ఇవాటి మన చైతన్య స్ఫూర్తి. ఇక మరో ముఖ్య విషయం శ్రీశైలం గారి గురించి. శ్రీశైలం తమ ఉత్పత్తులను మార్కెట్పై ఆధారపడకుండా స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే కొనుగోలుదారులే నేరుగా పొలానికి వచ్చి అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తాజా నాణ్యమైన ఉత్పత్తులను కొంటున్నారు. దీనివల్ల రైతులకు మంచి ధర, వినియోగదారులకు స్వచ్ఛమైన తాజా ఆహారం దొరుకుతుందన్నమాట. మరి ఎంతమంది రైతన్నలకు వ్యవసాయంలో వ్యాపారంలోనూ ఆదర్శంగా నిలిచారు శ్రీశైలం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్.

0: అందుకు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్య వాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం రాష్టాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమాపేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్ విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమాపేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that you need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: America loni Asheville lo jarugutunna G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ ఈయు ఆర్థిక విదేశీ భాగస్వామ్యంతో పాటు భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చేయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల 2 దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశాల్లో రెండు దేశాలకు

చెందిన వాణిజ్య పరిశ్రమలు కస్టమ్స్ నియంత్రణ అధికారులు దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల్లో మృతులను గుర్తించడంలో సహాయపడేందుకు 19 మంది సభ్యులతో కూడిన భారత ఫోరెన్సిక్ బృందం స్థానిక నిపుణులతో కలిసి డిఎన్ఏ శాంపిల్స్ విశ్లేషణను ప్రారంభించింది. ఖట్మండు వ్యాలీలోని కుమల్టార్ ప్రాంతంలో ఉన్న నేపాల్ పోలీస్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభమైందని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సేకరించిన డిఎన్ఏ శాంపిల్స్ ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడానికి, మృతులు గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్ కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్ లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్ లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్ కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్ పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో భారత్ కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో 14-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా భారత్ కు చెందిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జంట మిశ్రమ డబుల్స్ విభాగంలో థాయిలాండ్ కు చెందిన టోన్నాకోర్న్ టోన్నీచా జంటను 21-8, 21-9 తేడాతో ఓడించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం విబి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7,

0: సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ టు ఈట్ ఫిట్. అండ్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక పాట వినేద్దామా? ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్.

డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ డ్యూట్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఈ ట్వీట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఈ ట్వీట్ కబుర్లు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు

అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక మన విట్ ఫిట్ విషయానికి వస్తే, టీ నీరు తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది తీసుకునే లిక్విడ్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. మనలో చాలా మంది కప్పు టీతోనే డేని స్టార్ట్ చేస్తారు. మరి మన లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ అయిన టీ గురించిన కొన్ని విశేషాలు ఉపయోగాలు తెలుసుకుందాం ఇవాళ ఈట్ ఫిట్ లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెల్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
2: ఈట్ ఫిట్ టైం ఆన్ వివిధ భారతి 102.8 FM టీ. ఈ టీ గురించిన విశేషాలు అండ్ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. యాక్చువల్ గా టీ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి ప్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడంలో సహాయపడతాయట. అండ్ మీకు తెలుసా, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ అన్ని ఒకే మొక్క అయిన కామెలియా సినెన్సిస్ నుంచి తయారవుతాయట. కాకపోతే మనం తయారు చేసే పద్దతులను బట్టి టేస్ట్ మారుతుందన్నమాట. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు, వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. టీ యొక్క విశేషాలు అలాగే టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గ్రీన్ టీ మెటబాలిజాన్ని కొద్దిగా పెంచి వెయిట్ లాస్ కు తోడ్పడుతుందని సర్వేలో తేలిందట. అండ్ టీ తాగడం వల్ల అలసట తగ్గి కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం కూడా ఉందట. అందుకే మరి కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అయినా సరే చలో టీ తాగేద్దాం, చాయ్ తాగేద్దాం అని అనుకుంటాం. అదనమాట టీ అడ్వాంటేజెస్. ఇంకా ఉండే చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అంటే ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలడీ డ్యూయెట్ ఆన్ ద వే.

త్రివిక్రమ్ గారి మాటల మాయలోనే కాదు సినిమాల మాయలో కూడా పడిపోతాం. నువ్వే నువ్వే సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM ఈట్ ఫిట్ టైం. మరి ఈట్ ఫిట్ లో మరిన్ని కబుర్లు చెప్పే ముందు శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. సిద్దంగా ఉండండి. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, టీ అడ్వాంటేజెస్ గురించి, టీ విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అల్లం టీ, లెమన్ టీ, తులసి టీ మొదలైన హెర్బల్ టీలు జలుబు, గొంతు ఇబ్బందుల్లో చక్కగా పనిచేస్తాయట. సో కొంచెం జలుబు చేసినా, అసలే సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే టైం కాబట్టి జలుబు చేసినా లేదంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఈ టీలు ఏదైనా ట్రై చేస్తారనుకోండి, నేను చక్కగా తగ్గిపోతుంది, మీరు రిలాక్స్ అవుతారు. సరే, ఇన్ని ఉపయోగాలున్నా ఖాళీ కడుపుతో ఎక్కువ టీ తాగడం వల్ల ఒక్కోసారి కొంతమందికి గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నిపుణుల సలహా. అతి సర్వత్రా వర్జయత అంటారు కదా, ఏదైనా అతి నష్టమే కాబట్టి కొంచెం చూసుకుని బ్యాలెన్స్డ్ గా ఫాలో అయితే ఈట్ గా, ఫిట్ గా, హ్యాపీగా, హెల్దీగా ఉంటామన్నమాట. అండ్ వెస్టే ట్యూన్ మీకోసం మరో సూపర్ సాంగ్.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 కు షో టైప్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. జన ఆకాంక్షలు కేంద్రంగా త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశం విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. పరకాల అమరధామ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీ లేని పోట్ల పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని విడుదల

చేశారు. జన ఆకాంక్షలు కేంద్రంగా త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని ఈ 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని పేర్కొన్నారు. పేదల అవసరాలు, ఆత్మగౌరవాన్ని మేళవించి సంక్షేమాన్ని, రాష్ట భవితను, యువత ఉపాధిని మేళవించి అభివృద్దిని, సకల వర్గాల సామాజిక న్యాయం, సమాన అవకాశాలను మేళవించి పాలన సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 హాజరు కావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సదస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో 2026 ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం కోరారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం సమాపేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు సేకరిస్తామని, దేవరకద్రిలో డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన 416 ఎకరాలకు పైగా భూమికి ఏడాది కేవలం 1 రూపాయి లీజుపై 33 ఏళ్లకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎటు

0: ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం, అతి పెద్ద దగాపత్రం కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చినవి 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు. వీటికి మళ్ళీ గడువులతో సహా చెప్పారు. మొదటి సంవత్సరంలో 200,000 ఉద్యోగాలు అన్నారు, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నారు, మిగతా అన్ని పూర్తి చేయడానికి 5 ఏళ్లు అంటూ 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన పరిస్థితి.
1: పరకాల అమర్థమన్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం సాగిస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నిమ్మగడ్డ రామచంద్రరావు స్పష్టం చేశారు. పరకాల అమరవీరులకు నివాళులర్పించేందుకు వెడుతూ మార్గ మధ్యంలో భువనగిరిలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన అల్పాహార సమాపేశంలో పాల్గొన్నారు. భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తమ కార్యకర్తలు యోధుల్లా నిలబడ్డారని, గాయాలైనా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన కార్యకర్తలను పరామర్శించారు. క్రిటికల్ మినరల్స్ పరిశోధన రంగంలో మొనాష్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంయుక్తంగా ఖనిజ అన్వేషణ అధునాతన సాంకేతికతలపై దీర్ఘకాలిక పరిశోధన భాగస్వామి అయిన అభివృద్ది చేయనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క నిన్న మొనాష్ యూనివర్సిటీ డీన్, ఇతర ఉన్నతాధికారులతో సమాపేశమయ్యారు. తెలంగాణ కేవలం క్రిటికల్ మినరల్స్ కు వినియోగదారుగా ఉండకుండా ఈ రంగంలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. పరిశోధనను వాణిజ్య స్థాయిలో విస్తరించే సాంకేతికతల దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 12,167 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని, 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. నిషేధిత భూముల జాబితా సమస్యను పరిష్కరించాక కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేయడం పట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే శాసనసభ సమాపేశాల్లో 22A భూముల విషయంలో వాస్తవాలంటూ ప్రజలకు చెప్తామన్నారు. సమగ్ర సర్వే ద్వారా గ్రామాల్లో ఆబాది, పట్ట, ప్రభుత్వ భూముల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని గ్రహించిన ప్రతిపక్షాలు నిషేధిత జాబితా పేరుతో మైండ్ గేమ్ ప్రారంభించాయని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్ అని సీఎం కొనియాడారు. మంత్రి వివేక వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లురవి, సురేష్ షెట్కర్, పూరిక బలరాం నాయక్, ఎం అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజగుట్టలోని ఆయన విగ్రహానికి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎడ్లు లక్ష్మణ్ కుమార్తో పాటు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు గణనీయమైన మార్పు తెచ్చాయని మంత్రులు గుర్తు చేసుకున్నారు. ములుగులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ
2: ప్రజా సంక్షేమాన్ని ప్రతి పల్లెకు, గడపకు తీసుకెళ్లి అట్టడుగు పేద వర్గాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అభివృద్దిదాత మన వైఎస్ఆర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి చేసినటువంటి ప్రజారంజక పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పిలుపునిచ్చారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో సాధారణం కంటే 185% అధికంగా 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 87% తక్కువ వర్షపాతం నమోదైంది. 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నకరికల్లో ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రితో పాటు బహిరంగ సభ నిర్వహించే మినీ స్టేడియం వద్ద పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మాదారం, బోయపల్లి గ్రామ పంచాయతీల్లో ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను పరిశీలించి నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం స్వామివారి రెడ్డి ప్రసాదం.

చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో ప్రజలకేమీ చేయలేదంటూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండిలో సుంకే రవిశంకర్, మానకొండూరులో రసమయ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు నిరసన తెలుపుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యకుడు శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల సంబరాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ రాష్టంలో పాలన అధ్వర్యంగా సాగుతోందన్నారు. సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడాపోటులకు జిల్లా స్థాయిలో ఎంపిక పోటీ నిర్వహించనున్నట్లు మంచిర్యాద ఆసిఫాబాద్ జిల్లాల యువజన క్రీడల అధికారు హనుమంతరెడ్డి, అష్ఫాక్ అహ్మద్ వేరేరు ప్రకటనలో తెలియజేశారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల అధికారి అజ్మీర్ అరాందీస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్జీఎఫ్ క్రీడాపోటీని ప్రారంభించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పన అధికారి ముప్పిడి రజని కిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 43 ఏళ్లలోపు అభ్యర్థులుగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. జర్మన్ భాషపై పట్టుండాలని చెప్పారు. ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను బకాయిల్ని కూడా మార్చి 31లోగా పూర్తిగా వసూలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే సౌండ్స్ వినియోగం, అనుమతి లేని డ్రోన్లపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలియజేశారు. విశేషాలు మరొకసారి. జన ఆకాంక్షలు కేంద్రంగా త్యాగాలు ఆశయాలను ఇంధనంగా చేసుకుని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేశారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ముందుకు మంచి పాట వినేద్దాం ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో అభినందన సినిమా నుంచి. ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

మనసు కవి యాత్రేయ, మాస్టర్ ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, అల్టిమేట్ కాంబో. ఇలాంటి పాట ట్రాకింగ్ ఎలాంటి పాటలు వస్తే చెప్పండి, అంతే ఇలాంటి పాటలు వింటూ అలా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వెన్స్డే వీక్ మిడ్ డే, యాజ్ యూజువల్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ బిజీ బిజీ అందరు. మళ్లీ వీకెండ్ వరకు, అఫ్ కోర్స్ ఈసారి కూడా లాంగ్ వీకెండ్ కాబట్టి ఎంచక్క రిలాక్స్ అవ్వచ్చు అందరు. మరి అలా వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఇలా వీబీని వింటుంటే ఆ జోష్ ఆ కిక్కే వేరు. ఏమంటారు, నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామో షో టైమ్ ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. నందమూరి హరికృష్ణ గారు తొలిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం ఏది, దర్శకుడు ఎవరు? మరోసారి వినండి, నందమూరి హరికృష్ణ గారు తొలిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం ఏది, దర్శకుడు ఎవరు? అంటే బాలనటుడిగానే స్టార్ట్ చేశారు కెరీర్ ని, సో అదనమాట క్లూ. ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అంటే ఇప్పుడు మీకోసం మరో క్లాసిక్ మెలోడీ ఆస్వాదించండి.

ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి సాధన సర్గం పాడిన అద్భుతమైన పాట వినేసాం. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరిందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నందమూరి హరికృష్ణ గారు తొలిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం ఏది, దర్శకుడు ఎవరు అని. ఆల్మోస్ట్ అందరూ కూడా రెటాసర్ పంపించారు, వాళ్ళ పేరు చదివేస్తున్నాను. రాకేష్ పరి దద్దిపేట నుంచి, చింతల్ హైదరాబాద్ నుంచి స్రవంతి సుశీల్, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, ఉమ్మడి నుంచి దివాకర్, దోనాల బాలరాజు హైదరాబాద్ వనస్థలపురం నుంచి, పెడన నుంచి అప్పలరాజు, పద్మావతి శిల్ప ప్రసాద్ చెంచల్గూడ హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి గన్హారెడ్డి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, నిర్మల్ నుంచి వైవీఎస్ చౌదరి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి అంకుషాపురం నుంచి డోర్నాల బాలరాజు, అలాగే కస్తూరి రాములు చౌటుపల్లి నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, తోట సంతోష్ కోతంగల్ నుంచి, ఇంకా పంపిస్తున్నారు ఆన్సర్స్. అమరగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ అండ్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ శ్రీకృష్ణ అవతారం, దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు. పౌరాణిక బ్రహ్మ అని పిలుస్తాం కదా, సో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు చేశారు. ఆయన పరిచయం చేశారు హరికృష్ణ గారిని శ్రీకృష్ణ అవతారం చిత్రం నుంచి. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడి పాత్ర చేశారనమాట. సో తండ్రితోనే తెరంగేట్రం చేశారు హరికృష్ణ గారు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చేసి తల్లా పెళ్ళమ. ఈ సినిమాకి డైరెక్టర్ ఎన్టీ రామారావు గారే. సో అలా తండ్రి పర్యవేక్షణలోనే నటనలో మెలకులు ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఒక గొప్ప కొడుకుగా చక్కటి నటుడుగా ఎప్పుడు చిరస్మరణీయులు హరికృష్ణ గారు. ఎనీవేస్, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అన్నప్పుడు బికాస్ వినిపిస్తున్నాను తల్లా పెళ్ళమ్మ సినిమా నుంచి జూనియర్ హరికృష్ణ గారు కనిపిస్తారు స్క్రీన్ మీద ఆ పాట. సో ఆ పాట వింటే ఆయన ఒకసారి స్మరించుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09553 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి సిద్దంగా ఉంటారుగా, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇక మరి మన షో టైం విషయానికి వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది, కేర్ఫుల్ గా వినండి క్వశ్చన్ని. రైళ్ల రారాజు అని ఏ ట్రైన్ ని పిలుస్తారు? యాక్చువల్ గా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతే. ఎన్నో ట్రైన్లు ఎక్స్ప్రెస్లు రోజు తిరుగుతూనే ఉంటాయి, కానీ ఒక ట్రైన్ ని మాత్రం రైళ్ల రారాజు అని పిలుస్తారు, ఏ ట్రైన్ ని ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2040-2324-0852. ఇప్పుడు మీకోసం మరో మెస్పరైజింగ్ మెలోడీ వినేద్దామా?

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, రైళ్ల రారాజు అని ఏ ట్రైన్ పిలుస్తారని. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం లేట్ అయింది కానీ తర్వాత కొన్ని మెసేజ్ చేసినట్టున్నారు, చాలా మంది పంపించారు ఆన్సర్స్. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, న్యామనంది నుంచి శ్రీరామ్ నరేందర్, వనస్థలపురం నుంచి దొర్నల బాలాజీ, బుధన్ భోజబలి నుంచి భోగ మార్కండేయ, అనిత ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి అప్పలరాజు, పెడన నుంచి కీసర నుంచి కాంచనా కిట్టు, అంకుశాపురం నుంచి డోనల్ సుదర్శన్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, జైనుద్దీన్ ఉమ్మడి నుంచి పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కాకతీయ పాష వరంగల్ నుంచి, ఆర్మూర్ నుంచి రాధ, పాలెంపూర యాళ్లగడ్డ నుంచి, నార్కట్పల్లి నుంచి నమ్మాని వెంకటేశం, హేమలత, ద్రోణంరాజు సూర్యశ్రీ, కౌకూర్ నుంచి శ్రీనివాసరావు, మోరిపొలం నుంచి దివాకర్, ఉమ్మడి నుంచి అండ్ భూదాన్ పోచంపల్లి నుంచి. ఆల్రెడీ మీ పేరు చదివేశాను, మళ్లీ పంపించకండి, అవసరం లేదు, చదివేస్తాను. జాపు భూమేశ్వర్ వెల్లుల నుంచి, తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుంచి. చూడండి ఎంతమంది పంపించారు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్ ఈస్ రాజధాని ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన రాజధాని ఎక్స్ప్రెస్. యాక్చువల్ గా అన్ని మనకి ఎన్ని ఎక్స్ప్రెస్ రైళ్లున్నా కూడా ఈ ఎక్స్ప్రెస్ రైల్ స్పెషాలిటీ ఏంటంటే మన దేశంలోని ముఖ్య నగరాలను, రాష్ట్ర రాజధానులను అత్యంత వేగంగా కలుపుతుంది. అప్పట్లోనే ఎన్నో ప్రయాణికులకు మంచి మంచి వసతులను, సౌకర్యాలను అందించే ఎక్స్ప్రెస్ గా, ట్రైన్ గా రాజధాని రైలుకి పేరుంది. 1969లో మొదలైంది ఈ రాజధాని ఎక్స్ప్రెస్ ప్రయాణం. 1969 మార్చి 3న తొలి రాజధాని ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి హౌరా మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించిందన్నమాట. సో ఆ సమయంలో న్యూఢిల్లీ కోల్కతా మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించింది. దాదాపు 17 గంటలలో ఈ రెండు నగరాలను కలిపి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సో ఆ తొలి సర్వీస్ నుంచి మంచి ఆదరణ రావడంతో ఆ తర్వాత కూడా ఎన్నో సర్వీసులు స్టార్ట్ చేశారు, అలా సక్సెస్ అయిందనమాట. సో అందుకే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని రైళ్ల రారాజు అని పిలుస్తారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపిస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్ టు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM.

షో టైం టైం ఆన్ వివిధ్ భారతి 102.8 FM. మరిక నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను, రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-5923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. సిద్దంగా ఉండండి, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి ఇక మీరు వింటున్నారు షో టైం.

లాస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది, అడిగేస్తున్నాను. యాక్చువల్ గా మన ఫేవరెట్ హీరోల సినిమాలు చూడడం ఒక ఎత్తైతే, మన ఫేవరెట్ హీరోలు ఏదైనా ఒక సినిమాలో ఒక క్యామెరోల్ అంటే అతిథి పాత్రలో కనిపించారనుకోండి, అసలు కిక్కే వేరు. అలా స్క్రీన్ కి కళ్ళప్పగించి చూసేస్తాం. ఆ కాసేపటిని ఎంచక్క మనం ఆ సినిమా కంటే మించిన ఆనందాన్ని అనుభూతి పొందుతాం అనమాట. సో అందుకే మన తెలుగు సినిమాలు ఎక్కువగా అప్పుడప్పుడు ఇష్టమైన హీరోలు అలా చబక్కన మెరిసిపోతూ ఉంటారనమాట. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అతిథి పాత్రలో కనిపించే చిత్రాలు రెండే రెండున్నాయి. ఆ ఏంటా సినిమాలు? మరోసారి వినండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్రలో కనిపించే చిత్రాలు. ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2040-2324-0852. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారు, అదేంటో మీ ఆన్సర్ లోనే ఉంటుంది. మరి ఆన్సర్ పంపించేయండి అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి 102.8 FM.

0: గోకులంలో సీత సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిత్ భారతి 102.8 ఎఫ్ఎం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్రలో కనిపించే చిత్రాలు ఏవి అని. ఆల్మోస్ట్ రైటర్సర్ పంపించారు కానీ కొంతమంది మాత్రం ఒక సినిమా పేరు పంపించారు కాబట్టి వాళ్ల పేర్లు నేను చదవట్లేదు. రెండు సినిమాలు అడిగారు కాబట్టి అలా ఆన్సర్ పంపించిన వాళ్ల పేర్లు చదివేస్తున్నాను. బ్రూస్లీ సురారం కాలే నుంచి పొల్లపల్లి శ్రీనివాస్, రాజనపేట నుంచి నాగరం రామగిరి నుంచి శ్రీకాంత్ గౌతమి, ధనుష్ భూధన్ పోచపల్లి నుంచి ఎలగండల మార్కండయ్య, మహమ్మద్ జైనిద్దు ఉంబడి నుంచి, కాకతీయ పాష వరంగల్ నుంచి, పందాడు శ్రీనివాసరావు మోరిపల్లం నుంచి, నజామాబాద్ జనగాం నుంచి చంద్రశేఖర్ శర్మ, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్. ఈ రెండు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారి హీరో అండ్ రెండు కూడా సీక్వెల్ అనమాట. సో అతిథి పాత్రలో కనిపించడం కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. సమయం 2 గంటలు కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: Good afternoon. This is Akashwani and I am Anuja Kumar with the midday news. The headlines. Prime Minister Narendra Modi to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi this evening. India sends 5th aircraft carrying 5.5 tons of essential medicines and equipments to assist flood-ravaged Nepal. Death toll crosses 1,100. World Bank Chief Ajay Banga praises India's economic growth, says it has potential to grow beyond 8% despite global economic headwinds. India-Afghanistan Joint Working Group holds review meeting to strengthen bilateral trade and economic cooperation between the two countries. And in badminton, India's Kidambi Srikanth and Tanvi Sharma advanced to the second round of China Open. And now the news in detail. Prime Minister Narendra Modi will address the valedictory session of the departmental summit of Jal Shakti Ministry in New Delhi this evening. The two-day departmental summit commenced yesterday is the first in a series of departmental summits envisioned by the Prime Minister to strengthen the spirit of Team India and deepen cooperative federalism. The summit is bringing together the centre and the states to deliberate on critical sectoral priorities and evolve time-bound action plans. The summit is focusing on 4 key areas covering timely implementation of water infrastructure projects, Jal Sanchay Jan Bhagidari, Catch the Rain, Drinking Water Source Sustainability and Jal Jeevan Mission 2.0. The initiative seeks to promote shared responsibility for national goals and ensure that deliberations translate into measurable improvements in governance and service delivery. India continues to extend all possible assistance to Nepal in the ongoing rescue and relief efforts. The 5th Indian aircraft carrying relief and rescue assistance has departed for Nepal today. In a social media post, External Affairs Ministry Dr. S. Jaishankar said the aircraft is carrying an 11-member rescue team equipped with specialized equipment along with 5.5 tons of essential medicines. Meanwhile, a 19-member Indian forensic team

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి కార్యక్రమాన్ని ఒక చక్కటి పాటతో స్టార్ట్ చేసేద్దామా?

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. శక్తిశీలి కబులు చెప్పే ముందు శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొమ్డే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి సిద్దంగా ఉంటారుగా రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తోంది. ఇక మనం శక్తిశీలి విషయానికి వస్తే, అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని కీర్తిని ఇనుమడింపు చేసే క్రీడాకారులను క్రీడాకారుణులను చూస్తున్నప్పుడు, వాళ్లు సాధించిన విజయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా గర్విస్తాం. మరి ఒక తెలుగమ్మాయి, అది కూడా మన హైదరాబాదీ అమ్మాయి అయితే ప్రపంచకప్లో భారత్ కు బంగారు పతకాన్ని అందిస్తే ఎవరా బంగారు లేడీ? మాట్లాడుకుందాం ఈషా సింగ్ సక్సెస్ జర్నీ గురించి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. హైదరాబాద్ చెందిన ఈషా సింగ్ ఈ సంవత్సరంలో ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ లో రికార్డు బద్దలు కొట్టి బంగారు పతకాన్ని సాధించి తాజాగా హాంగ్జౌలో జరిగిన ప్రపంచ కప్ లోనూ బంగారు పతకంతో మెరిసింది. మరి ఈ 21 ఏళ్ల యువ సంచలనం ఇవాళ్టి మన శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శక్తిశీలి టైమ్ ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రపంచకప్ లో భారత్ కు బంగారు పథకం సాధించిన షూటర్ ఈషా సింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఈషా సింగ్ స్టార్టింగ్ లో చాలా రకాల స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం, అవి వెంటనే బోర్ కొట్టేయడం, అంటే కెరీర్ గా తీసుకోవాలనిపించలేదు. మరి షూటింగ్ ఎలా చెప్తా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శరణమయ్యప్ప

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి ప్రపంచకప్లో భారత్కు బంగారు పతకాన్ని సాధించిన షూటర్ ఇషా సింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిన్ని కబుర్లు చెప్పే ముందు శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి, సిద్దంగా ఉండండి. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి శక్తిశీలిలో మనం ఇషా సింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా తనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా స్పోర్ట్స్ అంటే ఇష్టమే, కానీ ఏ స్పోర్ట్ ని కెరీర్ గా తీసుకోవాలనే క్లారిటీ లేక అన్ని స్పోర్ట్స్ లో ప్రయత్నించింది, కానీ ఏ స్పోర్ట్ ని కెరీర్ గా తీసుకోవాలని అనుకోలేదు. మరి ఎలా షూటింగ్ ని తనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఎలా కెరీర్ గా తీసుకుంది అంటే దానికి కారణం ఉంది. ఒకసారి ఈషా వాళ్ల నాన్న తనని షూటింగ్ దగ్గరికి తీసుకెళ్లడంతో గన్ తీసుకుని టార్గెట్ ని ఎయిమ్ చేసుకుని కాల్చడం కూల్ గా అనిపించిందట. అంత స్ట్రెస్ ఉండదు కదా మిగతా స్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే, సో ఈజీగా అనిపించుండొచ్చు. 9 ఏళ్ల వయసులో హాబీగా ప్రయత్నించి ఆ తర్వాత అనుకోకుండా సీరియస్ గా కెరీర్ గా తీసుకుని సక్సెస్ఫుల్ షూటర్ అయింది. భారత్ ను రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా ఉన్నాయి తన ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించిన విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచకప్ లో భారత్ కు గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ ఇషాంత్ సింగ్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, చిన్నప్పుడు ఏ స్పోర్ట్ ఇంట్రెస్ట్ రాలేదు, కానీ వాళ్ల నాన్న ఒకసారి షూటింగ్ తీసుకెళ్లడం వల్ల అక్కడ అబ్జర్వ్ చేసి తనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత సీరియస్ గా తీసుకుని కెరీర్ గా కూడా స్టార్ట్ చేసింది అండ్ భారత్ కి గోల్డ్ మెడల్ కూడా అందించింది. యాక్చువల్ గా తను ఇషాంత్ సింగ్ అనుకున్నట్టుగా మిగతా స్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే షూటింగ్ అనేది ఫిజికల్ స్ట్రెంత్ తక్కువగానే ఉండొచ్చు, కానీ మైండ్ ఫోకస్ కు సంబంధించిన అంశం కాబట్టి కూల్ గా ఉండటానికి, పోటీ ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామాలు కంపల్సరీ అనే ఇషా పాటలు వినడం కూడా మైండ్ ప్రశాంతంగా ఉంచుతాయని చెప్తోంది. మరి ప్రస్తుతం తాను సాధించిన విజయానికి ఒక పరాజయమే స్ఫూర్తి అని చెప్తే నమ్ముతారా? ఎస్, అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి. ప్రపంచకప్ లో భారత్ కు బంగారు పతకాన్ని సాధించిన షూటర్ ఈషా సింగ్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రస్తుతం తను సాధించిన విజయానికి ఒక ఓటమే మెట్టు అన్న విషయం అని చెప్పగా ఇందాక, అదేంటో తెలుసా? పారిస్ ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కూడా గెలవలేకపోవడం. ఈ విషయం చాలా బాధగా అనిపించింది ఈషాకి. ఆ ఓటమి నుంచి బయటపడటం కూడా చాలా కష్టమైంది. క్రీడాకారులు అన్నప్పుడు గెలవడం ఓడటం సహజమే, కానీ ఈ ఒక్క ఓటమి ఈషా సింగ్ సంకల్పాన్ని మరింత దృఢపరిచింది. ఎలాగైనా సరే భారత్ కు బంగారు పతకాన్ని సాధించాలని అనుకుంది. ఆ తర్వాత ఏమైంది చెప్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM శక్తిశీలి సమయం. ప్రపంచకప్ లో భారత్ కు బంగారు పతకాన్ని సాధించిన షూటర్ ఈషా సింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కూడా సాధించలేకపోయానా అన్న బాధ నుంచి బయటపడటానికి చాలా టైం పట్టినప్పటికీ తన సంకల్పాన్ని మరింత దృఢం చేసుకుంది ఈషా సింగ్. ఎలాగైనా భారత్ కు పతకాన్ని సాధించాలనే సంకల్పంతో ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది. ఆ ఓటమినే తన గెలుపుకి మెట్టుగా మార్చుకుంది. పట్టుదలతో ప్రాక్టీస్ చేసి అత్యుత్తమ ప్రదర్శనలిచ్చి ప్రపంచకప్ లో సత్తా చాటి దేశానికి పతకాలు అందించింది. ఒకటి కాదు రెండు పతకాలు ఈషా సింగ్. చెప్తాను మరిన్ని కబుర్లు తన ఇన్స్పైరింగ్ జర్నీ గురించి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ప్రపంచకప్ లో భారత్ కు పథకం సాధించిన బంగారు పథకం సాధించిన షూటర్ ఈషా సింగ్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కొండే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 చెక్ చేసి 2324-0852, 2324-0853, 2955-0825 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి మర్చిపోకండి, సిద్దంగా ఉండండి. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి ఇక శక్తిశీల విషయానికి వస్తే, షూటింగ్ లో తనకు తానే పోటీ అనే ఈషా ఇటు చదువును కూడా బ్యాలెన్స్ చేస్తాను తెలుసా. కష్టమే అయినా, అంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చదువుని బ్యాలెన్స్ చేయడం కష్టమే కానీ, ఆమె సాధిస్తున్న విజయాలు చూసి స్కూల్ మేనేజ్మెంట్ ఈషాకు వీలున్నప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ సపోర్ట్ చేయడంతో బీబీఏ కంప్లీట్ చేసి మేనేజ్మెంట్ లో పీజీ చేస్తోంది. అటు స్పోర్ట్స్ ఇటు స్టడీస్ ని బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ అవుతూ రియల్ ఛాంప్ అనిపించుకుంటోంది ఈషా సింగ్. యాక్చువల్ గా మిగతా స్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే షూటింగ్ అనేది ఫిజికల్ స్ట్రెస్ తక్కువగానే ఉంటుంది, కానీ అంత ఈజీ ఏం కాదు అనేది ఈషా మాట. కాన్సన్ట్రేషన్, కామ్ గా ఉండటం ఎంతో అవసరం. అలాగే ఎంతో బరువు ఉండే తుపాకీలు పట్టుకుని ఒకే ప్లేస్ లో గంటలు గంటలు కూర్చుని ప్రాక్టీస్ చేయడం అంత సులభం కాదు. మానసికంగా అలసట ఉంటుంది. వీటన్నిటిని అధిగమించింది కాబట్టే ఈషా ఒక సక్సెస్ఫుల్ షూటర్ గా దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. మరి ఎవరి సలహాలు వినకుండా, నమ్మిన దాని మధ్యలో వదిలేయకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతైనా కష్టపడండి, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని నడిపిస్తుంది, గెలిపిస్తుంది అని చెప్తూ తనలాంటి ఎందరో అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోంది ఈషా సింగ్. మరి ఇవాళ శక్తిశీలి కబుర్లు వినేసాం. ఇలాంటి ఎందరో శక్తిశీలులు ఉన్నారు మన చుట్టూ. సో వాళ్ళని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగా ఫేస్ చేయొచ్చు అండ్ సాల్వ్ చేసుకోవచ్చు కూడా. ఎనీవేస్, మరి టైం 2:50 దాటుతోంది. అంటే లక్ష్మీ బై బై చెప్పే టైం వచ్చేసింది. కాకపోతే ఒక పాట వినిపిస్తాను. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2 అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది ఊపిరి సినిమా నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూట్ విత్ దిస్ సాంగ్ లక్ష్మీ సెటింగ్ అప్ ఫర్ టుడే.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారమయ్యే అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి తెలుగు సినిమా పాటలు వింటారు. ఇందులో మొదటి ఉత్తరం, సితార సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరందరి కోసం సితార సినిమా నుండి ఈ పాట

0: శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును ఒక నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరొకసారి 8462245066.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలు ఇంతవరకు ప్రకటన విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. భలే తమ్ముడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శ్రీకృష్ణ, దీప్తి, హన్సిని, కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం భలే తమ్ముడు సినిమా నుండి ఈ పాట

0: శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
4: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకో.

0: చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
1: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

0: టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రకటన విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. రంగుల కళ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మోహన్రావు పేట నుండి రమేష్ వర్షిణి, ప్రియాంక మహర్షి, వేదశ్రీ గోదావరి, శాంత పూజిత, రవి మానస, సమీద్ నాగమణి, భూదేవి చిట్టి, వీరందరి కోసం రంగుల కళ సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. ఇంద్రధనస్సు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రము చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, అన్విత్ వీరందరి కోసం ఇంద్రధనస్సు సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును ఒక నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

శ్రోతలు, అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. పున్నమి నాగు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందుల నుండి భారత్ లాల్, భారదేశి, భారత్ భాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజ్, సందిని, సోని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, హనుమాన్, శివరాణి, భారతి, భరత్, వీరందరి కోసం పున్నమి నాగు సినిమా నుండి ఈ పాట.

0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: పోలీస్?
6: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
6: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
6: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
6: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
6: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
6: హాయ్.
8: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO

0: కొరకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT, MSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025. 9వ తరగతి నుండి ఉన్నత విద్య చదివే సాధారణ నేపథ్యం గల విద్యార్థుల కోసం 15,000 రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్. అర్హత వివరాల కోసం SBI ఆశా స్కాలర్షిప్ .co.in ని సందర్శించండి. అర్హులైన విద్యార్థులు నవంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. SBI, the bank to every Indian.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల
7: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
8: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
8: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
8: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
9: సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
9: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 0846225334.
10: ఇంతవరకు మీరు ప్రకటన విన్నారు, ఇప్పుడు మరో జానపద గేయం వింటారు.
11: రచన, స్వరకల్పన కె. లక్ష్మణరావు.

ఇంతవరకు మీరు జానపద గేయాల కార్యక్రమంలో జానపద గేయం విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా తండేలు సినిమా నుండి

0: సినీ రంజనే కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును ఒక నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరొకసారి 8462245066.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: ఇంతవరకు మీరు ప్రకటనలు విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో మరో పాట

ఇంతవరకు మీరు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Desh, former commander of Western Air Command, retired Air Marshal Jitendra Mishra, has been appointed as the first CEO of Sri Ram Janmabhoomi Kshetra Trust in Ayodhya today. The appointment was announced after the meeting of the trust held at Mani Ram Das Chavani in Ayodhya under the chairmanship of Trust President Mahant Nritya Gopal Das. The CEO will be responsible for overseeing the administrative functioning of the trust and handling key operational responsibilities related to the Sri Ram Temple complex. The trust's interim general secretary, Krishna Mohan, informed about the appointment of three new members, which include Madan Mohan Pandey, a senior advocate from Ayodhya, Mahesh Bhagchandka of Delhi, and retired principal Dr. Nirmala Yadav from Shikohabad. India continues to extend all possible assistance to Nepal in the ongoing rescue and relief efforts. The fifth Indian aircraft carrying relief and rescue assistance has reached Nepal. In a social media post, External Affairs Minister Dr. S. Jaishankar has said the aircraft carried 11-member rescue team with specialized equipment along with 5.5 tons of essential medicines. A 19-member Indian forensic team has begun analyzing DNA samples alongside forensic experts to assist in identifying people affected by the recent flash floods in Nepal. Meanwhile, the death toll in the devastating floods has crossed 1,100. According to Nepal's National Disaster Risk Reduction and Management Authority, 95 bodies have been identified so far and handed over to relatives. Around 4,000 people still remain missing. Meanwhile, Prime Minister of Nepal, Walendra Shah, today briefed the House of Representatives on the devastation caused by flash floods, saying determination and courage are needed to overcome the crisis. Mr. Shah said the disaster has not only devastated the three affected districts of Rasuwa, Nuwakot and Thading, but has also dealt a severe blow to the entire country. He said that in this hour of crisis, the country's leadership must provide courage, support and reassurance rather than tears. Japanese credit rating agency JCRA has upgraded India's sovereign rating to A- from BBB+, citing the country's solid economic growth, robust private consumption and public investment, along with improvements in the soundness of its financial system. In an official statement today, JCRA said the Indian economy has maintained a high growth rate of more than 7%, supported by strong private consumption and public investment. It stated the government has steadily implemented policies conducive to productivity, growth and economic development. Union Finance Minister Nirmala Sitharaman met Managing Director of the International Monetary Fund, Kristalina Georgieva, and World Bank President Ajay Banga on the sidelines of the G20 Finance Ministers and Central Bank Governors meeting in Asheville in the United States. She discussed the global economic outlook and India's evolving growth trajectory with Ms. Georgieva. With Mr. Banga, the Finance Minister discussed further strengthening the India-World Bank Group partnership. The discussions also covered a sector-based programmatic approach to credit enhancement for infrastructure. Ms. Sitharaman also met the European Commissioner for Economy, Valdis Dombrovskis. The Supreme Court today said it will take up the reconstitution of the Bar Council of India after the newly elected state bar councils complete the statutory process for constituting the BCI. The Apex Court was hearing pleas challenging the continued occupation of the BCI chairperson's post by senior advocate Manan Kumar Mishra and the purported extension of his tenure till 2030. The government has announced the Tenzing Norgay National Adventure Awards for the year 2024. The awardees are Baljeet Kaur and Skalzang Rigzin in Land Adventure category, Remo Saha in Water Adventure category and Shiv Prasad Chamoli in the Lifetime Achievement category. The selections were made following the recommendations of the National Selection Committee. Benchmark domestic equity indices ended around 0.5% lower today, extending their losing streak to three consecutive sessions. The Sensex declined 374 points to close at 76,570. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఈరోజు ఛార్జ్షీట్ విడుదల చేశారు. భూగర్భ గన్లను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. ప్రజా సంక్షేమం కోసం 1.76 లక్షల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. కీలక పథకాలు కొనసాగిస్తూ పెండింగ్లో ఉన్న సర్పంచ్ బిల్లులను చెల్లించిందని పేర్కొన్నారు. సన్న బియ్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అందించడం వల్ల రాష్టంలో ధాన్యం ఉత్పత్తి పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, వెనుకబడిన వర్గాలు సహా సమాజంలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. బకాయి బిల్లులు, పెండింగ్ డీఏలపై ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను ఆయన ప్రస్తావించారు. రుణమాఫీలు, పింఛన్లు, ఆర్థిక సహాయం వంటి కీలక గ్యారంటీలను విస్మరించిన ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఈ పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను తలపిస్తోందని విమర్శిస్తూ ఎన్నికల హామీల అమలు తీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కేసీఆర్ హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్తు, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైనందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలంటూ వారం రోజుల పాటు నిరసనలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఖమ్మంలోని రఘునాథపాలెం మండలానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అదనంగా 2000 ఇళ్లను కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని ఏజెన్సీ, గిరిజన గ్రామీణ పంచాయతీలలో డ్రైనేజ్ మౌలిక సదుపాయాల అభివృద్దికి 110 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు. భూగర్భ గన్లను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ ఉద్యోగాలను కాపాడేందుకు, ప్రాంతీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ ప్రభుత్వ సంస్థ 21 భూగర్భ 17 ఉపరితల గన్లను నిర్వహిస్తోంది. శాంతి ఖని గనికి సంబంధించి జనవరిలో ఇచ్చిన ఈఓఐ కేవలం రద్దు చేసిన పైలట్ అధ్యయనం మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. ఏ గనిని ప్రైవేటు పరం చేయడం తమ లక్ష్యం కాదని, గనుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు సింగరేణి కాలరీస్ తెలియజేసింది. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే రోజుల్లో రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీతోనే అభివృద్ధి

సాధ్యమని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఈ రోజు హన్మకొండ జిల్లా పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలో

0: విషయంలో వందే మాత్రం పూర్తిగా పాడాల్సింది. కానీ ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరం కూడా కోరుతా ఉన్నాను, ఈ ప్రజాపాలన వెంచడం కాదు, దీన్ని తెలంగాణ విమోచన తెలంగాణ జరపాలి, అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.
1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు ఎంతో మేలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవితాంతం పనిచేసిన మహోన్నత నాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయని అన్నారు. తమకు అధికారం దక్కలేదన్న కారణంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. 6 గ్యారంటీలు, మహిళా సాధికారత పథకాలు, ఉద్యోగ నియామకాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామలీస్, నాన్ లింక్డ్ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించి ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమాపేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న క్లెయిములు, అబ్జెక్షన్ ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటర్ జాబితా అనంతరం గుర్తించిన కేసులపై సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ షెడ్యూల్లో భాగంగా 15 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు 2026 నాటికి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలో ఉన్న ఈ త్రికూట ఆలయ నిర్మాణాలు, క్లిష్టమైన చెక్కడాలు, ప్రత్యేక శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వీబీ జీరాంజీ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక, రాష్ట వార్షిక కార్యాచరణ ప్రణాళిక పనులకు ప్రాధాన్యతస్తూ గ్రామ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలపై విపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఏబీవీపీ రేపు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు దీక్ష నిరసనకు పిలుపునిచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్కా చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఆపద్గ్రస్త నేపాలదేశాయ సహాయ సామాగ్రిమాదాయ భారతస్య పంచమం విమానం ప్రస్థితం. మృతానాం సంఖ్యా ప్రాయః 11 శతం సంజాతా. उत्तरप्रदेशे वेस्टर्न एयर कमाण्ड इत्यस्य पूर्वसेनापतिः सेवानिवृत्तः एयर मार्शल जितेन्द्रमिश्रः अद्य अयोध्यायां श्रीराम जन्मभूमि

0: ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: శ్రీకృష్ణ జన్మ

0: జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 100.2 మెగాహెడ్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరొకసారి 8462245066.

ఇంతవరకు మీరు ప్రకటన విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజనీ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా అమరన్ సినిమా నుండి ఈ పాట.

0: సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
2: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరొకసారి 8462245066.

0: సినీ రంజని కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నిన్ను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

సినీరంజని వింటున్న శ్రోతలకొక్క గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైక్రాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిసలు కావడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50, కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ, మందులు పిచికారి ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్ధతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం, ఎరువులు, విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడపీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకి పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులు అయిన బవేరియా బాసియానా, లెకానీసిలియం లెకానీ, బాసిల్లస్ తురింజియన్నిస్, కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్ లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియాన అయితే 68.03 గ్రాములు లీటర్ నీటి కలుపుకోవాలి. లెకానీసిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్కి 22.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడటం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగము 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవ నియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి 1 హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్కి కేవలం 36.75 లీటర్లు నీరు మాత్రమే అవసరమవుతుంది. డ్రోన్తో పిచికారీ చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారీ చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోన్తో పిచికారీ చేయకూడదు. డ్రోన్తో పిచికారీ చేయడానికి 6 గంటల నుండి 9 గంటల వరకు, 3:30 నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు సెల్ఫ్

0: ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 3వ తేదీ గురువారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశం గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు అప్పటికప్పటి సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తి ఉన్న రైతు సోదరులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే డాక్టర్ ఎన్ నళిని గారు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324085223240853, ఎస్టీడీ కోడ్ 040.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. వినబోయే ముందు కొన్ని ఒక ప్రకటన వింటారు.

0: రైతులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో అంతర పంటల సాగు, వాటి వలన కలుగు ప్రయోజనం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి గారు తెలియజేస్తారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

10 గంటలకు మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మధురగీతాలు, 11 గంటలకు హిందీల వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తి రంజనే కార్యక్రమంలో శ్రీ రామదాస్ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ దస్తగిరి సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ విశాల్ ఇందోర్ న్యూరో హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజనీ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు, 10:00 సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇంధన రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1127 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రజలు పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ జాతీయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వం నుంచి ఇంధన భద్రతను వేరు చేస్తుండలేమని విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ది గల, స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం, ఇథనాల్, స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్, పోలాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127 చేరుకోగా దాదాపు 4900 మంది ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంటులో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే 3 ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ది బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ తో సహా పలు దేశాల నుంచి బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్ కు సద్భావన సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని, నూతనంగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని,
ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపై బీసీఐ పునర్వ్యవస్థీకరణపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు ముఖ్యంగా నో అబ్జెక్షన్

0: సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమాపేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఆటోమేటెడ్ గా నిర్దిష్ట కాలపరిమితిలోగా కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకరణ చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నౌకాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్య శాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యకుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనీలో జరిగిన ట్రస్ట్ సమాపేశం తర్వాత ఈ నియామకాన్ని ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే 4 విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గొల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో 2వ రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1120 పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు పంట పొలాలు వేసేదారుల కార్యక్రమంలో అంతర పంటల సాగు గురించి, వాటి వలన కలుగు ప్రయోజనం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవ్ గారు తెలియజేసే వివరాలు వింటారు.

పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అంతర పంటల సాగు, వాటి వలన కలిగే ప్రయోజనాలు.

0: మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మొన్న అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 16,000 రూపాయలు, కనిష్ట ధర 9,506 రూపాయలు, మోడల్ ధర 15,500 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 15,319 రూపాయలు, కనిష్ట ధర 8,506 రూపాయలు, మోడల్ ధర 15,025 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి 13,298 రూపాయలు, గరిష్ట ధర 5,066 రూపాయలు, కనిష్ట ధర మోడల్ ధర 9,090 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 11,956 రూపాయలు, కనిష్ట ధర 11,279 రూపాయలు, మోడల్ ధర 11,479 రూపాయలు. కందులు క్వింటాలొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు 3,600 రూపాయలు, అలాగే మోడల్ ధర కూడా 3,600 రూపాయలు. సోయాబీన్ క్వింటాలొక్కింటికి గరిష్ట కనిష్ట మరియు మోడల్ ధరలు 3,400 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు విందాం వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 82 నుండి 86% మరియు మధ్యాహ్నం 61 నుండి 66% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి 6వ తేదీ వరకు జిల్లాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతర పంటల సాగు, వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. మనకు సహజ వనరులు అపారంగా ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే పంటల సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుని సగటు దిగుబడులను పెంపొందించుకోవాలి. అలాగే పరిమిత సాగు భూమిలో అంతర పంటల సాగు ద్వారా పంటల ఉత్పత్తుల్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల అంతర పంటల ప్రయోజనాలు, వాటి యొక్క ఆవశ్యకతను ఇప్పుడు తెలుసుకుందాం. వర్షపాతం తక్కువైనప్పుడు, సకాలంలో వర్షాలు పడనప్పుడు దిగుబడులు బాగా తగ్గిపోతాయి. ఈ మధ్యకాలంలో మెట్ట సేద్యం లాభదాయకంగా లేదు. దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే తక్కువ వర్షపాతం కురవడం, కురిసిన వర్షపాతం సరిగ్గా విస్తరించకపోవడం, నేలల్లో సారం తగ్గిపోవడం, సన్న చిన్నకారు రైతులు కావడం మరియు చిన్న కమతాలు కలిగి ఉండడం, చిరుధాన్యాలు మరియు అపరాల సాగు తగ్గడం, ఇవన్నీ మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఆధునిక సేద్యంలో అంతర పంటల సాగు అత్యంత కీలకమైనది. కేవలం ఒకే పంట సాగుకు పరిమితం అయితే నష్టాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంట సాగులో ఒకటి ప్రధాన పంట అయితే మరొకటి అంతర పంట అవుతుంది. ఈ అంతర పంట వలన కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే అంతర పంటల సాగు ద్వారా ఒక పొలం నుండి 2 పంటల ద్వారా ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ఒకవేళ ఒక పంట నష్టపోయినా 2వ పంట నుండి రాబడి సంపాదించి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంతేకాకుండా ఒక పొలంలో 2 పంటలు వేయడం వల్ల పొలం కప్పి ఉంటుంది. దీనివల్ల నీటి ఆవిరి ద్వారా వృధా అయ్యే నీరు తగ్గి పొలంలో తేమ నిల్వ ఉంటుంది. ఈ అంతర పంటల వల్ల భూమిలో ఉన్న అన్ని పొరల మధ్య ఉన్న పోషకాలను, నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకే నేలపై 2 పంటలను వేయడం వల్ల భూమిని కప్పి ఉంచుతుంది కాబట్టి కలుపు మొక్కలు రాకుండా కూడా నివారించవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని బాగా వినియోగించుకోవచ్చు. నేలను కప్పి ఉంచడం వల్ల నేల కోతను అరికట్టి భూసారం పెంచవచ్చు. సరైన పంటల్ని సరైన క్రమంలో అంతర పంటలుగా సాగు చేస్తే సహజ శత్రువులను పెంపొందించి ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను కొంతవరకు అరికట్టవచ్చు. అయితే ఈ అంతర పంటలు వేసేటప్పుడు కొన్ని ముఖ్య సూత్రాలను మనం గుర్తుంచుకోవాలి. అనగా ఏ పంటలను అంతర పంటగా, ప్రధాన పంటగా వేయడము, ఏ జాతి పంటలని అంతర పంటలుగా ఎన్నుకోవడం అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ అంతర పంటలను ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు గమనించుకోవాల్సి ఉంటుంది. అందులో మనం సాగు చేసే పంటల మధ్య పోటీతత్వం లేకుండా పరస్పరం సహకరించుకునే స్వభావం కలిగినవి ఆ పంటలు ఉండాలి. సాధారణంగా ప్రధాన పంట ఎక్కువ కాల పరిమితి కలిగి ఉండి

0: తొలి దశలో నెమ్మదిగా పెరిగే స్వభావం కలిగి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగే తక్కువ కాల పరిమితి, తొందరగా పెరిగే స్వభావం కలిగి ప్రధాన పంట పెరుగుదల పుంజుకునే సమయానికి కోతకు వచ్చే అంతర పంటలను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న పంటలో వేరు వ్యవస్థలో కూడా తేడా ఉండాలి. అనగా ఒక పంట వేర్లు లోతుకు పోయేలా, మరో పంట వేర్లు పైపరల్లో విస్తరించేలా ఉండాలి. తద్వారా పంటల మధ్య పోషకాలు, నీటికి, గాలికి తేడా ఉండదు, పోటీ ఉండదు. ఎంపిక చేసుకున్న పంటల ఎత్తులో తేడా ఉండాలి. అనగా నిటారుగా పెరిగే ప్రధాన పంటల మధ్య భూమిని కప్పివేసే పప్పు దినుసుల లాంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడం వలన నేల కోతను, కలుపు ఉధృతిని అరికట్టవచ్చు. అంతేకాకుండా నేలలో తేమను కూడా సంరక్షించవచ్చు. ఒక పంట ఆహార ధాన్యాలైతే వేరొకటి పప్పు ధాన్యాల జాతికి సంబంధించినదే ఉండాలి. ప్రధాన పంట మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండి, అంతర పంటల మొక్కల సాంద్రత అవసరాన్ని బట్టి పెంచుకునే విధంగా లేదా తగ్గించుకునే విధంగా ఉండాలి. ఒకే విధమైన చీడపీడలు, తెగుళ్లు ఆశించే పైర్లను ఈ విధానంలో సాగు చేయకూడదు. సాగు పద్ధతులు యాజమాన్యం సరళంగా ఉండి, సులభంగా ఉండి, తక్కువ ఖర్చుతో కలిగి ఉండాలి. రెండు పంటలకు పోషక పదార్థాలు అవసరమవుతాయి, కావున రెండు పంటలకు సరిపడే ఎరువులు అందించాలి. పప్పుజాతి పంటలను అంతర పంటలుగా సాగు చేసినప్పుడు ధాన్యపు పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని అందిస్తే అది అంతర పంటకు కూడా సరిపోతుంది. ప్రత్యేకంగా నత్రజని వేయవలసిన అవసరం లేదు. భాస్వరం, పొటాష్ ఎరువులను మాత్రం అంతర పంటలకు సిఫారసు చేసిన మోతాదులో అదనంగా వేయవలసి ఉంటుంది. రెండు పైర్ల మధ్య కోత సమయంలో తేడా కనీసం 30 రోజులు ఉండాలి. ఎంపిక చేసుకున్న పంటల వేరు వ్యవస్థలో అనగా ఒక పంట వేర్లు లోతుకు పోయేలా, మరో పంట వేర్లు పైపొరల్లో విస్తరించేలా ఉండాలి. ఎందుకనగా లోతుకు పోయే వేరు వ్యవస్థ కలిగిన పంట లోపలి పొరల నుంచి పోషకాలను, నీటిని గ్రహిస్తుంది. అదేవిధంగా పైపొరలో విస్తరించిన పంట వేర్లు పైపొరలో ఉన్న పోషకాలు, నీటిని గ్రహించడం వలన ఆ రెండు పంటల మధ్య పోటీతత్వం లేకుండా మనం చూసుకోవచ్చు. ఈ అంతర పంటల సాగుపై ప్రభావం చూపే అంశాలను గమనించినట్లయితే, మొదటగా నేల స్వభావం, నేల భౌతిక స్థితి, నీటి పారుదల సౌకర్యం, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి, నేల లోతు, రసాయన స్థితి అంటే ఆమ్ల నేలలు కావచ్చు, చౌడు సమస్యలు బట్టి ఏ పంటలు ఎన్నుకోవాలో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వాతావరణం, వాతావరణం ముఖ్యంగా వర్షపాతం అంతర పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. ఎంత వర్షపాతం ఏ క్రమంలో కురుస్తుందో గమనించాలి. పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా చీడపీడల తాకిడి, ప్రధాన పంట అంతర పంటలపై ఒకే రకమైన పురుగులు ఆశిస్తే రెండు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చీడపీడల తాకిడి క్రమం దృష్టిలో పెట్టుకుని అంతర పంటలను ఎన్నుకోవాలి, అదేవిధంగా సాగు చేసుకోవాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ప్రధాన పంటలలోనూ అంతర పంటలలో కూడా దిగుబడి తగ్గకుండా లబ్ది పొందవచ్చు. ఒక్కోసారి ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో అంతర పంటలను పండించడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే కొన్ని అంతర పంటలు, మొక్కజొన్నలో వర్షాకాలంలో వర్షాధార కింద అంతర పంటలుగా రెండు మొక్కజొన్న సాళ్లకు ఒక సాలు కంది లేదా 6 సాళ్ల వేరుశనగ గాని, పెసర గాని, బొబ్బెర గాని, సోయచిక్కుడు గాని వేసుకోవచ్చు. అనగా రెండు మొక్కజొన్న సాళ్లకు ఒక సాలు కంది లేదా రెండు మొక్కజొన్న సాళ్లకు 6 సాళ్ల వేరుశనగ, పెసర, బొబ్బెర, సోయచిక్కుడు వీటిని వేసుకోవచ్చు. అంతేకాకుండా సజ్జల్లో అంతర పంటగా కందిని చూసుకున్నట్లయితే, సజ్జ 4 సార్లు వేసుకున్నట్లయితే కంది 1 సాలు వేసుకోవాలి, లేక 6 సార్ల సజ్జ వేసుకున్నా 1 సాలు కంది వేసుకోవచ్చు. అంతేకాకుండా కంది మరియు పెసర లేదా మినుము లేదా సోయచిక్కుడులను అంతర పంటగా కందిలో వేసుకోవచ్చు. ఒక వరుస కందికి 7 వరుసల పెసర గాని లేదా మినుము గాని లేదా సోయచిక్కుడు గాని కందిలో అంతర పంటగా వేసుకోవచ్చు. వేరుశనగ ప్రొద్దుతిరుగుడులో చూసుకున్నట్లయితే 4 సార్ల వేరుశనగకు 2 సార్ల పొద్దుతిరుగుడు పువ్వు పంటను మనం ఖరీఫ్ లో సాగు చేసుకోవచ్చు. ప్రత్తి మరియు కంది పంటలను చూసుకున్నట్లయితే 6 సార్ల ప్రత్తికి 1 సాలు కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. ఇంతేకాకుండా ప్రత్తిలో మినుము, పెసర లేదా కొర్ర లేదా సోయచిక్కుడు లాంటి పంటలను అంతర పంటలుగా పండిస్తే ప్రతి పంటపై ఆశించి రసం పీల్చే పురుగులు, తినడానికి ఉపయోగపడే అక్షింత పురుగులు, సాలీలు వృద్ధి చెందుతాయి. భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పంటలను పండ్ల జాతి వృక్షాల మధ్య పెంచడం గమనిస్తూ ఉంటాం. నేలకోతను అదుపు చేయడానికి దగ్గరగా ఒత్తుగా పెరిగే పంటలను గడ్డిజాతి పంటలతో పాటు పండించాలి. ఉద్యాన పంటల్లో మొదటి నాలుగేళ్ల మధ్య అంతర విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చేయడానికి ఉద్యాన పంటలపై పెట్టుబడిలో కొంత రాబడి సాధించడానికి అంతర పంటలు పండించవచ్చు. ప్రధాన పంటల్లో దిగుబడి తగ్గకుండా చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువు వీలైనంత ఎక్కువగా వినియోగించి భూమి భౌతిక స్థితి, రసాయనిక స్థితిని సంరక్షించాలి. నిర్ణయించిన మోతాదులో ప్రధాన పంట, అంతర పంట విత్తనాన్ని నిర్దేశించిన నిష్పత్తిలో వరుసల్లో నాటాలి. పంటల పోషక పదార్థాల ఆవశ్యకతను బట్టి ఎరువుల మోతాదులో నిర్ణయించాలి. పోషక పదార్థాలు ఎప్పుడు ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుని ఉండాలి. నీటి వసతి ఉన్నప్పుడు పంట కీలక దశల్లో తప్పగా నీరు అందించాలి. మామూలుగా అంతర పంటగా కందిని చూసినట్లయితే మెట్ట సేద్యంలో మొదటి పంటగా వేరుశెనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, వరి, పెసర, మినుము మొదలైన పంటలను పండిస్తుంటారు. ఈ పంటల తర్వాత సాధారణంగా భూమిని ఖాళీగా ఉంచడం లేదా ఆర్థికంగా ప్రయోజనకంగా లేని ఉలవలను వేస్తూ ఉంటారు. దీనికి బదులు మొదటి పంటతో పాటు కందిని అంతర పంటగా పండించుకోవచ్చు. ఈ కంది పంట వల్ల ప్రయోజనాలు మనం చూసినట్లయితే కంది వేర్లు లోతుగా పోయి భూమి లోపలి పొర నుండి పోషక పదార్థాలను తీసుకుంటుంది. కంది వేర్ల నుంచి వచ్చిన పిసిరి కాంప్లం భూమిలో ఉన్న కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా కంది నుండి రాలిన ఆకులు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. కంది అనేది లెగ్యూమ్ జాతికి చెందిన పంట కావడం వల్ల వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం కంది పెరుగుదల క్రమం. కంది అనేది దీర్ఘకాలిక పంట, సుమారుగా 6 నెలలు. కంది మొదటి 2 నుండి 3 నెలల వరకు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుచేత ప్రధాన పంట పెరుగుదలపై నీడ వల్ల గాని పోషక పదార్థాల ఆవశ్యకతపై గాని ప్రభావం చూపించదు. ప్రధాన పంటను కోసిన తరువాత అంతర పంట అయిన కంది ప్రధాన పంటగా మారి పెరుగుతుంది. మెట్ట వ్యవసాయంలో రెండవ పంట ఏ పంట పండించాలన్నా సమస్య తీరుతుంది. సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి 6 నుంచి 8 క్వింటాలు పండించవచ్చు. పప్పు దినుసుల కొరత తగ్గించడంలో తోడ్పడవచ్చు. ఈ విధంగా అంతర పంటల సాగు చేయడం వలన రైతులు ఒక పంట నుండి నష్టపోయినా మరొక పంట ద్వారా లాభం పొందవచ్చు. అందువలన సుస్థిర సాగు మరియు దిగుబడి కాకుండా భూసారాన్ని కూడా పెంపొందించవచ్చు.
1: మీరింతవరకు అంతర పంటల సాగు, వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి పశుగ్రాసంగా జొన్న పంట సాగు గురించి కొన్ని సూచనలు. మన దేశంలో సుమారు 70% ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు. దీనికి గల కారణాలను చూసినట్లయితే, ఒకటి, దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం; రెండవది, నాణ్యమైన పచ్చిమేత కొరతగా చెప్పవచ్చు. పూర్వకాలంలో బంజరు భూములు, బీడు, అడవులు అధికంగా ఉండటం, జనాభా తక్కువ వంటి కారణాల వలన పాల దిగుబడిని గురించి చింతలేదు. కాని మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధి పరచబడిన నాణ్యమైన పశు సంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం. వాటిలో ముఖ్యమైనది జొన్న. తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్పరూపంలో వాడుతున్నారు. పశుగ్రాస జొన్న నిర్మాణం, పెరుగుదల, ఆకారం, మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను పోలి ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది. దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు, నీరు సరిపోతాయి. అలాగే జొన్న చొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి, చౌకగా లభిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి, భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. కేవలం ఒకసారే కోతకొచ్చే రకాలు ఉన్నాయి. వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు. 75 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. ఇవి హెక్టారుకు 44 నుండి 55 టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా 11 నుండి 14 టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి. వీటిలో పూసాచారి 6, పూసాచారి 23, పంతచారి 5, హర్యానాచారి నెంబర్ 136, 171, 260, 308 ఇవి ప్రసిద్ధి చెందిన రకాలు. ఎంచుకున్న రకాన్ని బట్టి ఇవి 55 నుండి 65 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. మొదటి కోతలో హెక్టారుకు 45 నుండి 50 టన్నుల పచ్చిమేత, తర్వాత కోతల్లో కోతకు 20 నుండి 25 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. సాధారణంగా 3 కోతల తర్వాత 4వ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తర్వాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది. వీటిలో SSG 59-3, APDS 2, MP4 లాంటి రకాలు సంకరజాతి రకాల్లో PCH 106 ప్రసిద్ధి చెందినవి. ఈ రకాలను సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో విత్తుకుని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి. ఈ రకాలు గింజ, పశుగ్రాసం కొరకు అనుకూలం. ఇవి సుమారు 7 నుండి 8 అడుగుల ఎత్తు పెరిగి 110 నుండి 120 రోజుల్లో కోతకొస్తాయి. హెక్టార్కు 40 నుండి 50 టన్నుల పచ్చిమేత లేక 12 నుండి 14 టన్నుల ఎండు చొప్ప, 3 నుండి 3.5 టన్నుల గింజ దిగుబడి ఇస్తాయి. వీటిని మెట్ట ప్రాంత రైతులు కూడా సాగు చేయవచ్చు. ఇందులో CSV 15, CPV 462, పాలెం 2, NTJ 2, CCH 13 అనే సంకరజాతి రకం ప్రసిద్ధి చెందినవి. వర్షాధారంగా వేసే పంటను తొలకరి వానలు మొదలవగానే, నీటి సదుపాయంతో వేసే పంటను జూన్ 15 నుండి 20 లోపు, 4-5 సార్లు వేసుకునే రకాలను ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్య విత్తుకోవాలి. మన రాష్ట్రంలో అయితే ఏ నెలలో వేసుకున్నా పంట బాగానే పండుతుంది. పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు 1 అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి. దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకుని దున్నుకోవాలి. ఎకరాకు 4-5 సార్లు కోత

0: కొచ్చే రకాలు 4 కిలోల నుండి 10 కిలోల విత్తనాన్ని 2.5 నుండి 4 సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి. విత్తే ముందు తిరం అను మందును 4 నుండి 5 గ్రాములు 1 కిల విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు దొరికినంత మేర వేసుకోవాలి. ఇదే కాక హెక్టారుకు 80 నుండి 120 కిలోల పొటాష్ ఎరువులను వాడాలి. కొంత నత్రజనిని పంట విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత వేసుకోవడం వలన పంట పెరుగుదల అధికంగా ఉంటుంది. 3 లేక 4 సార్లు వేసుకునే రకాలు వేసుకున్నప్పుడు కోసిన వెంటనే ఒకసారి, నెల రోజులకు మరోసారి నత్రజని ఎరువును పైపాటుగా వేసుకుని నీరు కట్టాలి. భూమిలో తేమను, పంట పెరుగుదలను బట్టి పొలానికి నీరు పెట్టడం మంచిది. 4 నుండి 5 సార్లు వేసుకునే రకాలకు కోసిన వెంటనే నీరు కట్టాలి. పశుగ్రాస జొన్న పంటను కలుపు మొక్కల బారి నుండి మొదటి నెలలో రక్షించుకోవాలి. దీనికి గాను పంట విత్తగానే అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. పశుగ్రాస పంటపై సాధారణంగా క్రిమిసంహారక మందులు వాడకపోవడమే మంచిది. మిశ్రమ పంటగా సాగు చేస్తే జొన్నను చిక్కుడు జాతి పంటలతో కలిపి వేసుకుంటే పశుగ్రాసం పోషక శక్తి పెరగడమే కాక భూమిలో నత్రజని స్థాపనకు దోహదకారవుతుంది. 2 వరుసలలో జొన్న, 1 వరుస అలసంద, గోరుచిక్కుళ్లు, హెడ్జీ లూసర్న్స్ వంటి పంటలను వేసుకోవచ్చు. ఇక పంట కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. 1 కోతనిచ్చే రకాలను పంట సగం పూత దశలో ఉన్నప్పుడు కోసుకోవాలి. అంతకు మునుపే కోసి వాడకూడదు, ఎందుకంటే ఆ దశలో సయనైడు అనే విష పదార్థం పశువులకు హాని కలిగిస్తుంది. ఇది పంట పూతకు వచ్చే దశలో తగ్గిపోతుంది. కాబట్టి పశుగ్రాసపు జొన్నను విత్తిన 40 రోజుల తర్వాత కోసి పశువులకు మేతగా అందించవచ్చు. 4-5 సార్లు కోసుకునే జొన్న విత్తిన 55 నుండి 60 రోజుల తర్వాత కోసుకోవడం మంచిది. పంటను కోసేటప్పుడు భూమి మీద మొదళ్లు 5 నుండి 8 సెంటీమీటర్లు పైన ఉండేలాగా కోసుకోవాలి. ఇందువల్ల పిలుకలు అధికంగా వస్తాయి. కోసిన ప్రతిసారి 15 నుండి 20 కిలోల నత్రజని ఎకరానికి వాడి నీరు పెట్టడం వల్ల పంట పెరుగుదల బాగుంటుంది. ద్విప్రయోజన రకాలను గింజ పక్వానికి వచ్చిన దశలో కోసుకోవాలి. పొడవుగా ఎక్కువ ఆకులు ఉండి ఆలస్యంగా కోతకు వచ్చే రకాలు అధికంగా జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంటాయి. చొప్ప, తీపిదనం, కోత తర్వాత నిలిచి ఉండే ఆకుపచ్చదనం జీర్ణమయ్యే శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. జొన్న చొప్పకు సోయా లేదా వేరుశెనగ లేదా చిక్కుడు జాతి మొక్కల చొప్పను కలపటం వలన పశువులకు బలవర్ధకమైన గ్రాసం లభిస్తుంది. యూరియా ద్రావణం లేక మొలాసిస్ ను చొప్పకు కలపడం వలన చొప్పకు జీర్ణమయ్యే శక్తిని పెంచవచ్చు. కాబట్టి వాతావరణ పరిస్థితులు, పశువుల సంఖ్య, భూవసతి ఆధారంగా తగినటువంటి జొన్న రకాన్ని ఎంచుకుని సకాలంలో విత్తి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో బలమైన అధిక దిగుబడి గల పశుగ్రాసాన్ని పశువులకు అందించి తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు. ఇంతవరకు పశుగ్రాసంగా జొన్న పంట సాగు గురించి సూచనలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వింటారు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి, పౌరుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు, ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్ కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
4: అందరికి నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపుకి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా, మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్, ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారాగా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన, ఇంటర్నేషనల్ లెవెల్ లోన, వరల్డ్ కప్ లోన విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం, ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రేలోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలో గోల్డ్ మెడల్, 35th, 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్లాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోనూ బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్, సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు, మంచి నైపుణ్యం కలిగి నేషనల్, ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారాగా నియామకం జరిగింది. అరకులోను కూడాను ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడాను వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడాను SEF స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి అండర్14, అండర్17, అండర19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతే కాకుండా గిరిజన ప్రాంతం

0: ప్రాంతంలోనూ ప్రతి ఒక్క స్కూల్లోనూ మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ పీఈడి అండర్లోన జరుగుతున్నటువంటి క్రీడాల్లో పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారాగా నియమితులైన పీఈటీ పీఈడీల ద్వారాగా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై అల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్ అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్ లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడా రంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ లో అనేకమైన క్రీడా పాలసీల్లో అరుగు అందరికి కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నటువంటి 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఇది 12.78 సెకండ్స్ తో నూతన రికార్డ్ ని నిలబెట్టింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందని నమ్మకం కూడా ఉంది. మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి చొరవకి ఈ ప్రభుత్వం ఇస్తున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ ఎంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పాలో ఇటువంటి అతిశయోక్తి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది బట్టింగ్ దగ్గరని ఇంట్రాక్ట్ అయ్యారు. కండిషనింగ్, ట్రైనింగ్, స్ట్రెంగ్త్ మీద ఏమేమి చేస్తే బాగుంటది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పి ఒక దృక్పథం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడంతో చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్, ఎక్సర్సైజ్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సీఓఈ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క రతుకుని తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజు గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చేసి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చు వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కి ట్రైనింగ్ ఎక్స్పెక్ట్స్ లోకి పొందడం కోసం భారత ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఎక్కువ ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపించింది క్రీడా పరికరాలు తెచ్చుకోవడం. అలాగే వెళ్ళే వాళ్ళకి వీసా ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళి మనం ప్రాతినిధ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి క్రియేటివిటీ, మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ డెవలప్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. పోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే టార్గెట్ 236 ఒలింపిక్స్, అలాగే 230 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడా పండితులతోని, ఔత్సాహిక క్రీడాకారులతోని, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్టులతోని సమావేశం జరుగుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: మీరింతవరకు క్రీడాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ది శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
4: శ్రోతలకు ఒక ప్రకటన. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే, ఇంకా విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0853, 2324-0853, మరో నెంబరు 2955-09-23, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, 2955-09-23, ఎస్టీడీ కోడ్ 040.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా దానవీర సూరకర్ణ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, కిషోర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహర్షి, నరేందర్, శ్యామల, భారతి, వీరందరి కోసం దానవీర సూరకర్ణ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి. సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, కలీలవాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు.
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: ద రెమాండ్ షాప్.
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రెమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం ఉగాది సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనంది నుండి వసంత, భారతి, లాస్య, హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీనివాస్, భాగ్యవతి వీరందరి కోసం ఉగాది సినిమా నుండి ఈ పాట

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
2: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

ఇంతవరకు మీరు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వింటారు అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. సప్తపది సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనుష్క లత వీరందరి కోసం సప్తపది సినిమా నుండి ఈ పాట ఆలపించిన వారు ఎస్ జానకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు.

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు వింటారు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు
1: NABH గుర్తింపు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
2: సెల్ 9912317190. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
4: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇంతవరకు మీరు ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం బుద్ధిమంతుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల రామనగర్ నుండి రమేష్ రజనీ జయ కీర్తన విష్ణువర్ధన్ హర్షవర్ధన్ సత్యనారాయణ రమ్య శ్రీవేణి రాఘవచారి భాగ్యవతి చారి వీరందరి కోసం బుద్ధిమంతుడు సినిమా నుండి ఈ పాట.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం దేవదాసు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బైలపల్లి నుండి నాగేశ్వరరావు, నాగనాథ్ గుప్తా, త్రిమూర్తులు మాణిక్యంరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, వెంకటేష్, నర్సింగ్రావు, వెంటయ్య, భాస్కర్ రావు, ప్రకాష్, ఈశ్వర్రావు, వీళ్ళందరి కోసం దేవదాసు సినిమా నుండి ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025. 9వ తరగతి నుండి ఉన్నత విద్య చదివే సాధారణ నేపథ్యం గల విద్యార్థుల కోసం 15,000 రూపాయల నుండి 20,00,000 రూపాయల వరకు స్కాలర్షిప్. అర్హత వివరాల కోసం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in ని సందర్శించండి. అర్హులైన విద్యార్థులు నవంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరో లలిత గీతం వింటారు.

0: లలిత గీతల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఇంతవరకు మీరు లలిత గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మధురగీతాలు. ఇందులో ముందుగా సెక్రటరీ సినిమా నుండి ఈ పాట.

0: మధురగీతల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును ఒక నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: మధురగీతల కార్యక్రమంలో మరో పాట తలంబ్రాలు సినిమా నుండి

మధురగీతల కార్యక్రమంలో మరో పాట. తూర్పు వెళ్లే రైలు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు ఆలపించిన ఈ పాట.

శ్రోతలు వింటున్నారు మధురగీతాల కార్యక్రమం. ఇందులో మరో పాట తోటరాముడు సినిమా నుంచి ఈ పాట

మధురగీతాల కార్యక్రమంలో మరో పాట త్రిశూలం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గారు పాడిన ఈ పాట.

0: పదే పోతుందని.
1: మధురి గీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz.

0: ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట కొడుకు కోడలు సినిమా.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట వింటారు.